ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ గురువారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కాస్తున్నది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శనంలో భాగంగా కుంభకోణంలో రామస్వామి ఆలయ విశేషాలు, ఆ ఆలయానికి ఆ రామస్వామి ఆలయం అనే పేరు ఎలా వచ్చింది, ఇంకా అక్కడున్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

రామాలయం లేని ఊరంటూ ఉండదు అంటే అతిశయం కాదేమో కదా. ఆ మాటకొస్తే అసలే జగమే రామమయమంటారు. అయినా కూడా ఆ రఘురాముడికి, ఆ రామచంద్రమూర్తికి ఎన్నో దేవాలయాలు కట్టించిన వాళ్ళున్నారు. వాళ్ళ జన్మ ధన్యమనిపించుకున్న మహానుభావులు ఉన్నారు. తమిళనాడు తంజావూరు జిల్లాలో కుంభకోణంలో ఉన్న రామస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కుంభకోణంలో ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిన టెంపుల్ కోలోకే వస్తుంది ఈ రామస్వామి ఆలయం.

ఈ రామస్వామి దేవాలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. క్రీస్తు శకం 1614 నుండి 1640 వరకు తంజావూరిని రాఘవనాయకుడు పాలించారు. ఆయనకి రాముడంటే ఎంతో భక్తి, ప్రేమ. తన గుండెలోనే గుడి కట్టి కొలుచుకునేవాడట. అంతటి భక్తి ఆ రాఘవనాయుడికి. రాముడికి ఎలాగైనా ఒక దేవాలయం కట్టించాలి అని అనుకున్నాడు. ఇంకా రాఘవనాయకుడి మంత్రికి కూడా, ఆయన పేరు గోవిందీక్షితార్, ఆయన కూడా రామభక్తుడే. రాజుగారు ఆలయ నిర్మాణకర్త అయితే పర్యవేక్షణ బాధ్యత మంత్రి చూసుకున్నారు. అలా అద్భుతమైన నిర్మితమైంది ఈ రామస్వామి ఆలయం. మరి ఈ ఆలయం వెనుక ఉన్న ప్రేరణ ఎవరిది, ఏంటి తెలుసుకుందాం ఈ భక్తి పాటలు విన్న తర్వాత.

రామస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ ఆలయ నిర్మాణంలో భగవంతుని ప్రేరణే ఉంది అని నమ్ముతారు. అదేలాగంటే ఈ గుడికి దగ్గరలో దారాసురం అనే ప్రదేశం ఉంది. రాజుగారు అక్కడ ఒక చెరువుని తవ్వించాలి అనుకున్నారట. అనుకుని చెరువుని తవ్వడం కోసం భూమిని తవ్వడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి పెట్టగానే సీతారాముల విగ్రహాలు దొరికాయట. ఇంకా తవ్వుతూ ఉంటే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా దొరికాయట. రఘునాయకుడికి ఆనందానికి అవతుల్యలేవు. వెంటనే కుంభకోణం మధ్యలో ఒక ఆలయాన్ని కట్టించి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠ చేయించి ఆ గుడికి రామస్వామి ఆలయమని పేరు పెట్టాడట. ఆ గుడికి రామస్వామి ఆలయం అని పేరు రావడానికి ఇదే కారణం. మరి ఇంకా ప్రత్యేకతలున్నాయి, చెప్తూ ఉంటాను.

కుంభకోణంలోని రామస్వామి ఆలయ విశేషాలు చెప్పుకుంటున్నాం కదా ఈనాటి క్షేత్ర దర్శనంలో. మరి ఆలయ చరిత్ర విషయానికి వస్తే 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి విగ్రహాల ప్రత్యేకత ఏంటంటే ఆలయంలోని విగ్రహాలన్నీ కూడా శాలిగ్రామ శిలలతో చెక్కినవే. ప్రతి విగ్రహం కూడా 8 అడుగుల కంటే ఎత్తులోనే ఉంటాయట. శ్రీ సీతారాములు ఇద్దరూ ఒకే పీఠం మీద ఉంటే ఒక పక్కన శత్రుఘ్నుడు చామరం వీస్తూ ఉంటాడట, మరో పక్కన భరతుడు ఛత్రం పట్టుకుని ఉంటే లక్ష్మణుడు ధనస్సు బాణాలతో అన్నావదనలకి సంరక్షణ బాధ్యతలో ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఇంకా మరి ఆంజనేయ స్వామి ఒక చేతిలో వీణ మరో చేతిలో తాళపత్ర గ్రంథాల రామాయణాన్ని పట్టుకుని రామగానం

చేస్తున్నాడేమో అన్నట్లుగా ఉంటాడు. మనకి హనుమంతుడిలా వీణ చేత్తో పట్టుకుని కనిపించడం చాలా అరుదు కదా. మరి ఇంకా ప్రత్యేకతలున్నాయి, చెప్తూ ఉంటాను.

రామనామం వింటేనే ఎంతోమందికి మనసు పులకరించిపోతుంది. ఈ రామస్వామి ఆలయంలో సోదరులతో కలిసి రాములవారు ఉండడం ఒక ప్రత్యేకత. ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మరి ఇంకా ఇక్కడ ఆలయంలో విగ్రహాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అయోధ్యలో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటాయట విగ్రహాలు. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు. ఇలా రామాలయంలో శ్రీరాములు వారు సీతమ్మ, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో కనిపించడం ఎంతో అరుదైన చిత్రంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇక్కడి మండపం, ముందు భాగంలో ఉన్న మండపం 62 స్తంభాలతో ఉంది. ఈ స్తంభాలన్నీ కూడా ఏకశిలతో నిర్మించినవేట. ఈ స్తంభాల మీద సుగ్రీవ పట్టాభిషేకం, విభీషణ పట్టాభిషేకం, అహల్య శాప విమోచన మొదలైన రామాయణంలోని ఘట్టాలన్నీ అద్భుతంగా చెక్కారట. ఇంకా విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి.

రామస్వామి ఆలయంలో 62 స్తంభాలతో కూడిన మండపం ఉండడం, ఆ స్తంభాల మీద రామాయణ ఘట్టాలు చెక్కడం మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకా ఆ ఆలయంలో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే మొత్తం రామాయణం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇక్కడ గోడలపైన రామాయణంలో ఘట్టాలన్నీ కూడా చిత్రాలుగా చిత్రించడమే కాదు, మొత్తం 219 చిత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా సహజ సిద్ధమైన రంగులతో చిత్రీకరించడం ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత.

అన్ని టెంపుల్స్ లాగానే ఇక్కడ కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఎన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని మనం కూడా చూడవలసిందే కదా. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈనాటి కార్యక్రమాల విశేషాలు 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ గురించి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కానివర్తి గోపిశెట్టి. 7:30 8:15 జనరంజని, 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 హలో డాక్టర్. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం, 7:15 ఆరోగ్య జీవనం, యోగా ఫర్ వర్కింగ్ ఉమెన్ డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త లావణ్యదమ్ము. 8:00 మస్తీ

0: ప్లాజా 10 గంటలకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియోకు ముద్రా యోజన సే లోన్ మిలా.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్ 2324056. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェニ
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి కారణాలేంటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఏంజెల గారితో పరిచయం ఉంటుంది. శ్రోతల సందేహాలు సమాధానాలు ఇస్తారు డాక్టర్ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 0402-3240852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి, పళ్లల్లో రంధ్రాలు ఏర్పడడానికి కారణాలేంటి అనే అంశాల గురించి నేరుగా డాక్టర్ దీప్తి ఏంజెల గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తున్నది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయానం పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతివ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి

0: ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదిక పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 45 సెకన్లు. ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి రిటైర్డ్ బ్యాంక్ AGM శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టి గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టి ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటో వివరిస్తారు.
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడిబి అని 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్ రప్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబి యాక్ట్ అయిపోయింది. ఆర్డీబి 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థక ఆస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికి రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారం ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 నుంచి.
0: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
1: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటీ అంటారు.
0: డిఆర్టీకి డిఆర్ఏటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
1: డిఆర్టీ అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టీ న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటీ అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
0: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
1: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 బెంచులు ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉండే కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
0: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు?
1: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఆర్ ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017లో చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు, ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
0: అయితే ఆర్డీబీ యాక్ట్కి సర్ఫేసీ యాక్ట్కి ఉన్న తేడా ఏంటి?
1: ఆర్డీబీ యాక్ట్ ఇప్పుడు సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసి ట్రిబ్యునల్, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్కి డిఆర్టీకి తేడా ఏంటంటే, సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంతా తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చాయి.
0: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
1: తొందరగా
0: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేసీ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే, డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
1: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది. 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టునే ఆశ్రయించాలి బ్యాంకులు.
0: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
1: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
0: ఫైల్ చేస్తుంది కేసు. ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
1: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ.
0: ఓకే,
1: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు, ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి. అప్పుడు మాత్రం రుణగ్రహీత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
0: బ్యాంకు తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఓఏ, ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
1: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్,
0: ఎస్ఏ, సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు గానీ రుణగ్రహీత గానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?

0: బ్యాంక్ సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
1: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్ ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే, అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్ని డిఆర్టీకినే అప్రోచ్ అవ్వాలి.
1: ఇప్పుడు బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
0: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే, అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్ గా ఉండదు డిఆర్టీలో, సివిల్ కోర్టులో అది తప్పనిసరి. సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందరగా అయిపోతాయి.
1: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్ కి ఎలాంటి అధికారం ఉంటుంది?
0: ఒకటి ఏంటంటే సివిల్ కోర్టులో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే, సో అది అతనికి ఇంటర్నల్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం. కాబట్టి దాంట్లో తేడా ఉండదు. డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు, ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తాడు.
1: ఫైనల్ గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు?
0: అవకాశం లేదని చెప్పలేము,
1: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అయితే మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకు ఏదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్టీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకొని దాదాపు 30 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ బిజినెస్లో నష్టాల వల్ల కానీ ఆరోగ్య రీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
0: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడొచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి, అది ఎవరు దాన్ని చేయలేరు కాబట్టి.
1: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది, ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని నేను కాపాడుకోవచ్చు.
0: అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో 1 టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు, లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
1: ఓకే, అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు, వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంకుకి, వారైనా అమ్మాల్సిందేనా?
0: అమ్మాల్సింది.
1: వారు ఎలా అమ్ముతారు?
0: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు, సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకొని ప్రాపర్టీ వాల్యుయేషన్ దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది, పేపర్లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ, దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి, సో దాని ప్రకారం చేస్తారు.
1: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ, ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
0: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే. కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది, అది ఒక నేరం కాబట్టి అట్లాంటి పని చేయరాదు ఏ భారో ఏ రుణగ్రహీత అయినా. తనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలగంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదనిపిస్తే భావిస్తే డిఆర్టీని కానీ అపలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు.

0: లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి, అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరమవుతుందని చెప్పవచ్చు.
1: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత, ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరిగా?
0: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందే ఏదైనా చేయొచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు, ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: ఆపడం
0: కష్టం.
1: కష్టం. అటు సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?

0: కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: కష్టం. అటు సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. అదొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
1: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

శ్రోతలింత వరకు ఇది మన చట్టం కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

శ్రోతలు, వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజనికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఎద్దుమైలార నుండి దేనూరి వీరయ్య యాదమ్మ, అలాగే మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి డోనాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రావ్ వికాస్, విభూ వీరందరూ కోరుతున్న పాట కథానాయకుడు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దాసరిది గీతం టీవీ రాజు సంగీతం. మరి పాట వినబోయే ముందు

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: కోడల్ది దిన కాపుర మూవీని కోసం పి సుశీల ఆలపించిన సీనారాయణరెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు రాజకొండ కార్తీక్. ఇంకా అల్మాస్ గుడా నుంచి రవికుమార్ వడ్లమణి, ఇంకా జయశ్రీనగర్ లక్ష్మీ నిలయ నుండి

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: శ్రోతలు జనరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి డోర్నాల రేణుక బాలాజీ, ఇంకా ఎల్బీ నగర్ నుంచి జానకి, సత్యనారాయణ, రామ్ కుమార్, పద్మిని వీరందరూ కోరుతున్న పాట చక్రవాకం మూవీ కోసం పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోష్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్దిత్, సాయి రిత్విక్, పండు వీరందరూ కోరుతున్న పాట ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో ఆలపించిన ఆరుద్ర గీతం చిత్రం బందిపోటు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజనిలో ఇప్పుడు విజయ కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆల్పించిన సి నారాయణరెడ్డి గీతం చిత్రం రాజకోట రహస్యము వినిచి పాట వినిపించండి అంటున్నారు కనకారావు పార్వతి పెడన నుంచి.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాళ్ళు, కరీంనగర్ నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరూ కోరుతున్న పాట రైతు బిడ్డ మూవీ కోసం ఘంటసల పి సుశీల ఆలపించిన పాట. పాట వినబోయే ముందు
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసులోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సాయన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: అప్పుడే అక్షరాలన్నీ నేర్చేసుకున్నారే.
5: అక్షరాలు అవే అయినా అర్థాలు వేరు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఇంతవరకు శ్రోతలు జనరంజని విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
5: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं, क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है और हुकुम सिंह भी. पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ पेरिस में विवेटेक शिखर सम्मेलन में भाग लेंगे. श्री मोदी फ्रांस की राजधानी में प्रवासी भारतीय समुदाय को भी संबोधित करेंगे. राष्ट्रपति द्रौपदी मुर्मू आज से मध्य प्रदेश और उड़ीसा के 5 दिन के दौरे पर रहेंगे. झारखंड से राज्यसभा की 2 और मिजोरम की 1 सीट के लिए आज मतदान होगा. भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक और व्यापार समझौता इस वर्ष 15 जुलाई से लागू होगा. पश्चिम एशिया संघर्ष समाप्त करने के लिए अमरीकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान के साथ 14 सूत्रीय शांति समझौते पर हस्ताक्षर किए. और पुरुष क्रिकेट में भारत ने दूसरे एक दिवसीय अंतर्राष्ट्रीय मैच में अफगानिस्तान को 170 रन से हराकर श्रृंखला में 2-0 की अजय बढ़त बनाई. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस यात्रा के अंतिम चरण में पेरिस पहुंच गए हैं. होटल पहुंचने पर प्रवासी भारतीय समुदाय ने श्री मोदी का स्वागत किया.
7: हम बहुत खुश हैं कि मोदी जी हमारे घर आए, हमारे पेरिस में आए.
8: मोदी जी हमारी शान है, हमको ये अभिमान है.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: అందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తీయని పాటలతో సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపజేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు కుమార్ వెంకటేశ్వర మేడం.
0: నెమ్మాని నుంచి మాట్లాడుతున్నారు.

చెప్తున్నారు. మరి వెంకటేశం గారు, ఈ రోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్న పాట కొంగ జపం. ఓకే, మొత్తానికైతే కొంగ జపం పాట అడిగినందుకు ధన్యవాదాలు. మీకోసం ఆ పాటను తప్పకుండా ప్లే చేస్తాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హలో నమస్తే అండి, ఎవరు
1: మాట్లాడుతుంది? నేను నరసింహరావు, హైదరాబాద్ ఆనంద్ గారి కాలేజ్ నుంచి.
0: ఓకే నరసింహరావు గారు నమస్తే. మరి జనరంజని కార్యక్రమంలో ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు బాలకృష్ణ గారి సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ లోని నీలాల నింగిలో ఆ పాట వినాలనుకుంటున్నాను.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను ప్లే చేస్తాం. ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి.

0: హలో,
1: హలో హలో, నమస్కారం మేడం.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఉమ్మడి నుండి ఫారూక్ మేడం.
0: ఉమ్మడి నుంచి ఫరూక్ సార్. ఓకే, మరి జనరంజనిలో ఈరోజు మీకు ఏ పాట కావాలి?
1: వెంకీ సినిమా మేడం, అనగనగా కథల.
0: ఓకే, తప్పకుండా వెంకీ సినిమా నుంచి మీరు అడిగిన పాటను వినిపిస్తాం.

0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: భూదాన్ పోచంపల్లి నుంచి సాయి యశ్వంత్ మేడం.
0: ఓకే సాయి యశ్వంత్, ఈ రోజు ఏ పాట కావాలి జనరంజని కార్యక్రమంలో?
1: నిన్నే ప్రేమిస్తా మూవీ నుండి గుడి గంటలు మోగిన వేలా మది సంబరపడుతుంది సాంగ్ కావాలి మేడం.
0: ఓకే తప్పకుండా సాయి, మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

తీయని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజనిలో మరికొన్ని పాటలు వింటారు. వినబోయే ముందు,
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్తూరుకుప్పం నుంచి శేఖర్ రెడ్డి, బబిత, కార్తీక్, హర్షిత, రాఖీ, కిట్టు, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలీ, గోరిమ వీళ్ళందరూ కోరుతున్న పాట ఆడపడుచు మూవీ కోసం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, టి చలపతిరావు సంగీతం.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, యే డిసెంట్రలైజేషన్ కా, వికేంద్రీకరణ కా ఉస్కా భీ ఏక్ బహుత్ బడా మూవ్మెంట్ హై. యే విలేజ్ డ్రివన్ విమెన్ డ్రివన్ మూవ్మెంట్ హై.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేస్తూ 2324085252, 2324085252, మరో నెంబరు 2324085353, 2324085353, ఇంకో నెంబరు 2955509923 నెంబర్లకు కాల్

0: చేసి పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడడానికి కారణాలేంటి అనే అంశం గురించి నేరుగా దీప్తి ఏంజల్ గారిని అడిగి తెలుసుకోవచ్చు.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
0: చిత్రసీమ జనరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఎద్దుమైలారండి బాలకృష్ణ, శ్రీనిధి, శ్యామ్, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్న పాట అభిమానం చిత్రం కోసం జిక్కి బృందం ఆలపించిన శ్రీశ్రీ గీతం.

0: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
4: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 లాక్స్ ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
1: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
5: శ్రోతలు ఇంతవరకు జనరంజని విన్నారు. స్టూడియో క్లాక్ టైం 9 గంటలకు కావస్తుంది. ముంబై ఫీత్ భర్తీ నుంచి రీలే వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెరేజ్లతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్రమోదీ చెప్పారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలు ఈ ఒప్పందం కల్పిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సామాజిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీయా ఇన్పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ హేమంత్ సహోదేవరావుతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ముప్పున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. వరద ముప్పుకు గల కారణాలు పరిశీలించారు, అక్కడికక్కడే పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. గత వర్షాకాలంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో నేడున్న పరిస్థితులు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ, నవజాత శిశువు మరణించినట్టుగా వచ్చిన వార్తను టీజీహెచ్ఆర్సీ సభ్యురాలు ప్రవీణ్ సుముఠగా పరిగణలోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఒక నర్సు ప్రసవం జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీజీటెట్ కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16-17 తేదీలు నిర్వహించిన 4 సెషన్స్లో మొత్తం 63,351 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా 46,370 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 73.19% నమోదైంది. ఈరోజు పరీక్షలు 16 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 40 సెకండ్లు ఎవర్గ్రీన్ హిట్స్కి స్వాగతం. మరి మంచి మంచి పాటలు అడగండి, నేను వెంటనే ప్లే చేస్తాను, విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం ఆర్మూర్ చరిత కాలనీ నుంచి రంగాచారి, నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, భాను, రియాన్స్ వీళ్ళందరూ కోరుతున్న పాట. ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం చిత్రం ఘర్షణ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: నీరజ్ మూవీ కోసం ఎస్ జానకి ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బీరవెల్లి నుంచి జింధం రవి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, సికింద్రాబాద్ నుంచి ఉమామహేశ్వర్, వైష్ణవి, ఉదయలక్ష్మి వీరందరూ కోరుతున్న పాట. మేజర్ చంద్రకాంత్ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జాలాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: జంతుకు కట్టాలి రా శిస్తు నాలుగు కోశావా నీరు పెట్టావా కోట కోశావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిస్తు కట్టాలరా
0: అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం శివకొట్టి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ కోరుతున్నారండి. చిల్లర దేవుళ్ళ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.

0: ఉన్నే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: కోటి సంగీత సారథ్యంలో శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. వీరందరి కోసం మరి నువ్వే కావాలి మూవీ నుంచి ఈ సాంగ్.

0: సాంకేతిక సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో బాబా సైగల్ మురళి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి వినిపించమంటున్నారు. ఆదిబట్ల నుంచి గోపీకృష్ణ, ఉమాదేవి, జిల్లెలగూడ నుంచి హరినాథ్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర, కృష్ణ, మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: హమారీ మా బెహనో కా గౌరవ, ఉన్కా యోగ్దాన్, ఉన్కా సామర్థ్య ఆ దేశ్ అనుభవ్ కర్ రహా హై.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఇట్లు నీ వెన్నెల మూవీ కోసం రాజేష్ ప్రియా ఆలపించిన రాజ్ కుమార్ గీతం, సుందర్ సంగీతం.

మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: భూదన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం గోపి సుందర్ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
2: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
4: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్.

0: అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
1: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: యాదాద్రి వల్లిగొండి మండలం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనూజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి వీరందరూ కోరుతున్న పాట నీ స్నేహం కోసం. ఉష ఆలపించిన సిరివిందల గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌケなレンジェル。
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలుగా వస్తుంది. మా నెక్స్ట్ ఛార్జీ రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయి అంటూ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. అయితే భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలుంటాయని, హర్ముజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకోపార్క్లో వన మహోత్సవం ప్రారంభించి మొక్కునాటనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 కోట్లకు పై విలువైన అటవీ, పర్యావరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలని, ఎమిసిజుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటిస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీటా సింగ్

అన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ని ముఖ్యమంత్రి సత్కరించి అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04 అవుతోంది. అందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు సింగర్ స్పెషల్లో మంచి మంచి పాటల్ని వింటూ మంచి సింగర్ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? రైట్, ఒక మంచి పాట వినేసి మన కార్యక్రమాన్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక చిన్న స్పాట్, మంచి సాంగ్, ఆ తర్వాత మళ్ళీ కీర్తి విల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఉన్నాం. మరి ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి దాట్ వండర్ఫుల్ సింగర్ సునీత గారు. అసలు తన గురించి నేను ఏం చెప్పాలి? వాట్ కెన్ ఐ సే? మనకు తెలుసు తను పాడే విధానం, మాట్లాడే విధానం, హోస్ట్ చేసే విధానం, అన్నింటికీ మనం ఫ్యాన్సే, అవునా? ఇవన్నీ చూస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి సింగర్ సునీత గారి గురించి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మరి తనదైన శైలిలో ఆలాపించేటువంటి నేర్పుగల నేపథ్య గాయని మనల్లో ఒకరు సునీత గారు. 17 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీతం విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకున్నటువంటి సింగర్ ఆవిడ. తన గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం మరో మంచి పాట వినేసి. ఏమంటారు, స్టే ట్యూన్.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలెందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ జతపరిచి 0403240852 2324 08 5953 2955 0923 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. మెలోడియస్ వాయిస్, చక్కటి ఉచ్చారణ, ఆ తర్వాత పాట మధ్యలో చిన్న చిన్న నవ్వులు, ఇలాంటివి మనకు వినిపిస్తూ ఒక పాట మనం విన్నామంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు సునీత గారు పాడిన పాటే ఇది అని. కదా, అంతగా అడిక్ట్ అయిపోయాం తన వాయిస్కి, ఆ పాడే విధానానికి, అన్నింటికి కూడా. అయితే దీని వెనకాల కూడా బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్ కంటే ముందు, అంటే గులాబీ చిత్రం, ఆ చిత్రంలోని పాట, ఆ పాట తీసుకొచ్చినటువంటి స్పెషల్ మ్యూజిక్, మ్యాజిక్, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తన ప్రయాణపు, అంటే పాటల ప్రయాణపు జీవితంలో ఇదొక మైలురాయి అనొచ్చు. ఎందుకంటే అక్కడి నుండే కదా తన యొక్క పాటల ప్రస్థానం మొదలైంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. 1995 వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాట అవకాశాలని ఎన్నింటినో మళ్ళీ తన వరకు చేరేంత వరకు, తన వరకు చేరేలా చేసినటువంటి పాట అన్నమాట. మంచి అవకాశాలు, అలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడేటువంటి ఆపర్చునిటీ కూడా, అవకాశాలే కదా, అలాంటివి తీసుకొచ్చి పెట్టేసిందనమాట. సింగర్గా మాత్రమే కాదు, పలు కార్యక్రమాలకి యాంకర్గా, హోస్ట్గా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సింగర్ మన సునీత గారు, అలాగే ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పినటువంటి

0: స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలిసిన కథలే, కానీ ఈ కథలు ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటూ చక్కని పాటలు వినేద్దామా మరి? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ని జత చేసి 0402324085223240853 2955523 ఈ నంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకి సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో చక్కని పాటలు వింటున్నారు కదా. మరి అఫ్కోర్స్ మరి మీకు కూడా నచ్చినటువంటి సాంగ్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, ఎంజాక నాకు మెసేజ్ చేసేయచ్చు 0402324-0852 నెంబర్కి. చాలామంది మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ పంపిస్తున్నారు, అండ్ స్టిల్ వెయిట్ చేస్తాను ఇంకా ఎలాంటి పాటలు వస్తాయా అని. అండ్ డెఫినెట్లీ మా కోసం గులాబీ సినిమాలో నుంచి పాట ప్లే చేయరు ప్లీజ్ ప్లీజ్. ఇన్ని పాటలు వినిపించిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట ఉండాల్సిందే, మేము వినాల్సిందే అంటూ అన్నీ చెప్పేస్తున్నారు. ఇంత స్పెషల్గా మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వినిపిస్తాం కదా. సో మరి సునీత గారి లైఫ్లో కూడా బెస్ట్ సింగర్ అండ్ ఇంత చక్కగా పాడుతుందో లాంటి కాంప్లిమెంట్స్ వచ్చే ముందు బోల్డన్ని కామెంట్స్ కూడా ఎదుర్కొన్నారు. ఎదిగే క్రమంలో తను చూసినటువంటి లైఫ్ చాలా డిఫరెంట్ అండ్ ఎదిగిన తర్వాత వాటిని తను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా డిఫరెంట్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. ఇప్పుడు ఒక చిన్న స్పాట్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 1.

0: 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ని జతచేసి 0423240852 2324058 2395 0923 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరు మీ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

7781892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఈ వాయిస్ ఏంటి, ఇంత ఫాల్స్ వాయిస్ లాగా అనిపిస్తుంది. ఏంటో హై టోన్ సరిగ్గా పలకట్లేదు, అంత పర్ఫెక్ట్గా లేదు. ఇలాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ అండ్ స్టార్టింగ్లో పాట వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు బోల్డ్ అన్ని తనకు వెల్కమ్ చెప్పాయంట. అప్పుడు నిజంగా నేను పాడడంలోనే ఏమైనా డిఫెక్ట్ ఉందా అని తనకి తను పలుమార్లు చెక్ చేసుకుని మళ్ళీ ది బెస్ట్ ఇవ్వాలి అని అప్రోచ్ అయినటువంటి ఆ డేస్ కూడా చాలా చాలా ఉన్నాయట సునీత గారి కెరియర్లో. మరి వాటిని తను ఎలా అధిగమించుంటుంది మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక చిన్న స్పాట్, ఆ తర్వాత మీకోసం ఒక మంచి పాట.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి
4: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
6: సారే హిందుస్తాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
5: పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: సో తను ఫేస్ చేసినటువంటి ఆ చిన్న చిన్న ఈజ్ ఆ బ్లాక్స్ని కూడా తను ఇలా క్లియర్ చేసుకుంది అంటే తను కూడా కొంతమంది సజెషన్స్ తీసుకునిందనమాట. ఎలాగా? ఎందుకంటే ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసినప్పుడు దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. 3000కు పైగా పాటలు, ఒకటి కాదు రెండు కాదు 750 సినిమాల్లో దాదాపు అన్నింటిలో ది బెస్ట్ అనిపించినటువంటి వాయిస్ హీరోయిన్స్కి, అలాగే ఎంతో బెస్ట్ కెరియర్గా రాణించేందుకు మొదలైనటువంటి హోస్టింగ్ అండ్ యాంకరింగ్, వీటన్నింటికీ కూడా ఆ బ్రేక్ తనకి చాలా హెల్ప్ అయింది. ఆ బ్రేక్ ఎవరు అంటే సింగర్

జానకమ్మగారు. ఎందుకంటే తన కెరియర్లో కూడా తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ని సునీత గారితో షేర్ చేసుకోవడం అదే తన సక్సెస్కి బెస్ట్ స్టేజ్, స్టెప్ ఆర్ వాట్ ఎవర్. అలాగా మార్పు చెందిందన్నమాట. ఇందుకి ఏమిటా విషయం, ఏంటా సలహా తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఫస్ట్ టైం పాట పిక్చరైజేషన్ కంటే ముందు రికార్డింగ్ అయింది, సింగింగ్ అయిపోయింది. సినిమాలో ఈ పాట పెట్టేద్దాం అని డిసైడ్ అయ్యి ఫస్ట్ కొంతమందికి వినిపించారు. విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏంటో ఒక సాడ్ సాంగ్లా ఉంది, అసలు బాగాలేదు, ఈ పాటే ఈ సినిమాకి మైనస్ అవుతుంది, తీసేయాల్సిందే అని అన్నారంట. ఏం చేయాలో డైరెక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆ పాట విన్నది మొదట్లో అందరూ అబ్బాయిలే. ఆ తర్వాత ఒక అమ్మాయిని పిలిచి ఈ పాటను వినిపించారట డైరెక్టర్. తను ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఇంత మంచి సాంగ్, ఎంత బాగుందో అని మెచ్చుకుందట. ఫైనల్గా ఏమైందంటే కట్ చేస్తే ఆ పాటని సినిమాలో పెట్టారు. సినిమాకి ఆ పాట అసెట్గా మారింది. అంతేకాదు, ఇప్పటికీ బోల్డ్ అన్నిసార్లు, బోల్డ్ ఎంతమంది రిపీటెడ్ మోడ్లో వినేటువంటి పాట, అలాగే వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఆ పాటతో కనెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఆ పాటే గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు. 1995లో ఫస్ట్ టైం సినిమాకి పాడినటువంటి ఈ పాట ఇప్పటికీ ఇంకా అలాగే మెలోరియస్గా ఉండిపోయిందన్నమాట. మరి ఆ పాటే ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమాట. బాగుంది కదా? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి. ఆ డైరెక్టర్ గారు ఎవరో చెప్పలేదు కదా. చెప్తా

0: ఆ సినిమాకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనే ఈ పాట రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగం పాటని వినిపించడం అన్నమాట. సో మీరు కూడా ఇంకా ఆ మెలోడియస్ ఫీల్లోనే ఉన్నారా? కమ్ బ్యాక్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, చక్కని పాటలు వింటూ ఉన్నాం కదా. ఎలా అయితే మనం ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఫ్రమ్ అవుట్ సైడ్ చెప్పులు ఎలా అయితే బయట విడిచేసి లోపలికి వెళ్తామో, అలా తనకొచ్చినటువంటి నెగిటివ్ కమెంట్స్ అన్నీ కూడా బయట వదిలేసి తను ఆ పాటకి ఎంతైతే న్యాయం చేయగలదో, తను ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చేటప్పుడు ఎంతైతే బెస్ట్గా ఇవ్వగలదో వాటిని నేర్చుకుంది. ఇటువంటి సజెషన్స్ అన్నీ కూడా సీనియర్ సింగర్స్ దగ్గర నుంచి, స్పెషల్గా సింగర్ జానకమ్మ గారు తనకి ఇచ్చినటువంటి సజెషన్స్తో తను ఎంచుకున్నటువంటి పాటల రంగంలో, అలాగే మాటల రంగంలో కూడా చక్కని ఆపర్చునిటీని గ్రాప్ చేసి బోల్డ్ అంతమందికి ఇలా కెరియర్ని కంటిన్యూ చేయాలనేటువంటి సింగర్స్కి కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్లకి కానీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచిందన్నమాట. అది సింగర్ సునీత గారి సక్సెస్ స్టోరీ. అదిలో ఒక డైలాగ్ నేను చెప్పనా? ఇది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి డైలాగ్. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి అని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ థియేటర్స్లో వినుంటామో కదా. అలాంటి ఎంతోమంది హీరోయిన్స్కి చక్కని వాయిస్ ఇచ్చి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే వాయిస్ ఇచ్చి ఆ పర్టికులర్ రోల్కే ప్రాణం పోసినటువంటి సినిమాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి సునీత గారి స్టోరీ. మరి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
3: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
4: హమే గర్వ హై కి పిచ్లే

0: एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है।
1: 12 संवत्सराल विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेम।
2: మీరింతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని విన్నారు.

శ్రోతలకు నమస్కారం. రేపు క్షమించాలి, శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ జత చేసి 0402324085223 2402495 3 0402955 0923 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానాన్ని తెలుసుకోండి. ప్రకటన విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 12:12 అన్నమాట. సో మరి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈరోజు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో కీర్తి చెప్పబోయేటువంటి మాటలన్నీ మీకు కూడా చాలా నచ్చేస్తాయి, ఎందుకంటే టాపిక్ అలాంటిది. స్కూల్ డేస్ అయినా, లేకపోతే స్కూల్ లైఫ్ అయినా, స్కూల్ స్టూడెంట్స్ అన్నా, స్కూల్ ఫ్రెండ్స్ అన్నా, ఎంతమందికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఫేవరెటే కదా. అండ్ ఏ స్టేజ్లో అయినా, ఒక ఇంటర్ చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అవుతారు ఉంటారు, ఓకే, కానీ స్కూల్ లైఫ్కి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కదా, ఈవెన్ మీకు కూడా ఉంటుంది. అటువంటి స్థానాన్ని ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ వైపు అలాగా గుర్తుకొస్తున్నాయి అంటూ వెళ్ళిపోదాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అంతేకాదు, అసలు ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినటువంటి అంశం ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? రైట్, మరి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలన్నింటినీ కూడా మీకోసం ఒక మంచి పాట వినిపించి ఆ తర్వాత చక్కగా కబుర్లు చెప్పేస్తానమాట. అయితే దానికి ముందు మీకు ఒక ప్రశ్నని మాత్రం వేస్తాను, సంధిస్తాను. 0402324085 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. అయితే స్కూల్ లైఫ్ అనగానే మీకు ముఖ్యంగా ఏం గుర్తొస్తుంది, అంటే ఎలాంటి విషయాలు గుర్తొస్తాయి? కొంతమందికి అయితే ఎగ్జామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే సమాధానాలు కొన్ని మీకు హింట్ ఇస్తాను, వాటిని హ్యాపీగా మీరు వాడేసుకోవచ్చు అన్నమాట. స్కూల్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయా, ఫ్రెండ్స్ గుర్తొస్తారా, లంచ్ బాక్సెస్ ఉంటాయో అవి గుర్తొస్తాయా, లేకపోతే టైం పంక్చువాలిటీ, స్కూల్లో ఏ టైం అంటే ఆ టైంకే ఉండాలి, ఇలాంటి విశేషాలు కొన్ని ఉంటాయి, మరి అవి గుర్తొస్తాయా, అసలు ఏం గుర్తొస్తాయి? చక్కగా నాకు మెసేజ్ చేసేయండి, నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం.

0: మలరించి సంపూర్ణ వినోదం, ఒక చిన్న స్పాట్, ఒక మంచి పాట మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: స్కూల్ డేస్ అంటే మీకు ఏం గుర్తొస్తాయి అని అడిగాను కదా, సో చాలా మంది మెసేజ్ చేశారు స్కూల్ డేస్ అనగానే టిఫిన్ బాక్సులు గుర్తుకొస్తాయి అంట. ఫనీ ఆన్సర్ ఇది, దాదాపు ఒక 4 to 5 మెంబర్స్ పంపించారు. అఫ్కోర్స్ గుర్తుకొస్తాయి, కానీ వాటితో ఇంకా ఏం గుర్తొస్తాయి అని. తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ స్కూల్ ఫీజులు అంటూ అటెన్షన్ పే చేసే టైము ఇదే. అఫ్కోర్స్ స్కూల్ స్టూడెంట్స్ అనగానే వాళ్ళు బాగా గుర్తు తెచ్చుకునేది మాత్రం కొత్త పుస్తకాలు, అలాగే కొత్త క్లాస్ మారిపోతాం. ఫ్రెండ్స్ పాత వాళ్లే అయినప్పటికీ ఇవి కాస్త స్పెషల్గా అనిపిస్తాయి అన్నమాట. అంతేకాదు మార్కులు, టెస్టులు, ఫేవరెట్ టీచర్లు, స్ట్రిక్ట్ క్లాసులు, బెస్ట్ ఫ్రెండ్స్, మార్క్స్, కాంపిటీషన్స్, ఆహా, ఇవన్నీ స్కూల్ అంటే మనకు గుర్తొచ్చేటువంటి కొత్త విశేషాలే కదా. ఎవరికి ఏం చెప్పినా సరే వెంటనే స్ట్రైక్ అయ్యేవి ఇవే ఉంటాయి. ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండేటువంటి టీచర్, అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి టీచర్స్ ఎక్కువ గుర్తుంటారు మనకి. దాని తర్వాతే ఇంకా మిగతా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే బాగా భయపెట్టింది, చాలా సంతోషపెట్టింది, ఇవే లైఫ్లో మెమరీస్ అయిపోతాయి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా మార్పులు చెందినప్పటికీ ఆ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి గొప్పతనం, స్కూల్లో ఉండేటువంటి ఆ బ్యూటీ ఏ దేంతో కంపేర్ చేసేటువంటి విధానం మాత్రం కాదు కదా. చిన్నతనం నుండి ఆల్మోస్ట్ మనం అంటే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోయేంతటి వరకు కూడా అన్ని సంవత్సరాలు స్కూల్లో మనం స్పెండ్ చేసేటువంటి ఆ టైం నిజంగానే బ్యూటిఫుల్ కదా. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ మన ఏమంటారు ఎల్కేజీస్, యూకేజీస్, నర్సరీస్ అండ్ 1st to 10th standard వరకు ఉండేటువంటి ఆ లైఫ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు ఈ స్కూల్స్ అనేవి ఎక్కడ ఎలా మొదలయ్యాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదా? నేను చెప్తా. ఓ మంచి పాట తర్వాత వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు, అలాగే పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ జత చేసి 04023240852, 04023240853, 04029550923 ఈ నంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానాల్ని తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ ని జత చేసి 0402324 0402324 0402295 నంబర్లకు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: యా సో మరి బాగా ఆలోచించారా, ఇంతకీ స్కూల్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి అని. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అసలు స్కూల్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయింది, దానికి గల స్టోరీ ఏంటి అని. అయితే మొదటి స్కూల్స్లో ఎక్కువ మ్యాథమెటిక్స్, అలాగే లాజికల్గా ఆలోచించేటువంటి విధానం, మారల్ సైన్స్ అని అనేవాళ్ళం కదా. సో అలా మారల్స్, లైఫ్లో ఉండేటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఒక మెసేజ్ని ఎలా మనం గ్రాప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ బాగా నేర్పించేవాళ్ళంట. ఒక సమస్య వస్తే పరిష్కరించుకోవడం ఎలా అని వాళ్ళకి వాళ్లే ఆలోచించుకుని, దానికి సమాధానం ఎలా చెప్పాలి అనేటువంటి ఆ డెసిషన్ని స్టూడెంట్స్కే వదిలేసేవారంట. అంటే లాజికల్గా, అలాగే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చిన్నతనం నుండే అలవాటు చేసేవారట. ఇంతకీ స్కూల్స్ ఎక్కడ మొదలయ్యాయి అనే విషయం ఇంకా మీకు చెప్పలేదు కదా, చెప్తా మరి కాసేపట్లో, స్టే ట్యూన్డ్. ఆకాశవాణి స్టూడియో క్లాక్లో సమయం 12:30. ఇప్పుడు కాసేపట్లో వార్తా ప్రసారాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణలు వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని

మహాకాల్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు.

0: మహాకాల్ లోక్ నిర్మణలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజులపాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारे की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజూరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన

0: అయిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలుస్తుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAB 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcab.edcil.co.in and take the first step toward the blue.
2: కొత్త పుస్తకాలు బలే వాసన వస్తాయి కదరా అనే డైలాగ్ గుర్తుందా కొత్త బంగారు లోకం సినిమాలో? కొత్త పుస్తకాలతో మనకు ఉండేటువంటి అటాచ్మెంట్ అలాంటిదన్నమాట. సో రైట్, అంతేకాదు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గ్రీక్, ఈజిప్ట్ ఈ రెండు దేశాల్లో ఫస్ట్ యాక్చువల్గా స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయట. అందులో ఇందాక నేను చెప్పినట్టుగా మారల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫార్ములాస్ ఇలాంటివి ఎక్కువగా నేర్పించేవాళ్ళు అన్నమాట. సో ప్రపంచంలో స్కూల్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ అనేటువంటి టాపిక్ వస్తే, ఒకవేళ అది మొదలైతే ఎక్కడ ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా, దానికి ఆన్సర్ అన్నమాట ఇది. అంతేకాదు మనకు అస్సలు నచ్చని మరొక విషయం కూడా ఉంటుంది స్కూల్స్లో, హోంవర్క్. అదేంటి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా బాగా చదువుకున్నాం కదా, మళ్ళీ స్కూల్కి హోంవర్క్, ఐ మీన్ ఇంటికి హోంవర్క్ ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే అలాంటి మార్పులు, అలాంటి యూనో అలవాట్లు కూడా వచ్చేసాయి. అండ్ ఇది ఎందుకంటే స్టార్టింగ్లో అక్కడే విని అక్కడే నేర్చుకొని అక్కడే అప్పచెప్పేసాడు అనేటువంటి ఒక ప్రాసెస్ ఉండిందంట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా నేర్చుకోవచ్చు కదా, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా. ఏకాంతంగా కూర్చొని శ్రద్ధ పెట్టి చదివితే ఇంకా బాగా వంటు పడుతుంది, ఐ మీన్ బుర్రలోకి ఎక్కుతుంది చదువుకునే చదువు అనేటువంటి ఆలోచనతో హోంవర్క్స్ అనేవి మొదలు పెట్టారంట. మనకు స్కూల్లో నచ్చేటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది, అదే బెల్. ఒక టైం అయిపోయింది, మార్నింగ్ బెల్ కొడుతూ ఉంటే స్కూల్లోకి ఎంత బోరింగ్గా వెళ్ళిపోయినటువంటి మనం అలా స్కూల్ బెల్ ఈవినింగ్ కొట్టగానే ఎంత హుషారుగా బయటకు వచ్చేస్తామో, అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ని అడగాలి, ఎంత క్యూట్గా చెప్పేస్తారో కదా. సో ఇవన్నీ కూడా 1905 నుండి ఈ హోంవర్క్స్ కానీ బెల్ రింగింగ్ కానీ ఇవన్నీ మొదలయ్యాయట. అయితే బెల్ రింగింగ్ వెనకాల స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు ఫ్యాక్టరీస్లో ఎక్కువ మంది జనాలు వర్క్ చేసేవాళ్ళు కదా, సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సిగ్నల్ ఇవ్వడానికి ఈ బెల్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టారట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్కూల్ వర్క్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందంటే కథ, అది విషయం. ఇంకా మాట్లాడుకుందామో మంచి పాటి తర్వాత. స్టే ట్యూన్డ్, ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం.
3: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
4: జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP

0: applications, free access to electronic database worth 50 lakhs istunaru. Anduke IPE lone chertunaru.
1: IPE, a premier B school, Shamirpe. Visit www.ipeindia.org.
2: స్టూడియో క్లోక్ లో సమయం 12:49 అవుతోంది. అండ్ ఎస్, మనం మాట్లాడుకునే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బోల్డ్ అని మెసేజెస్ కూడా నాకు అలా వచ్చేస్తున్నాయి ఇవాళ. అండ్ నేనైతే నెక్స్ట్ హాలిడేస్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని, అలాగే ఫెస్టివల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ మెసేజ్ చేశారు. పోచారం నుండి వచ్చింది లత గారు. థ్యాంక్ యూ లత గారు ఫర్ యువర్ మెసేజ్. అంతేగా మరి ఎవరికైనా సరే స్కూల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి, ఎంతైనా ఎంత స్పెషల్ అనిపించినా హాలిడేసే. హాలిడేస్ ఇచ్చిన కిక్ ఇంకేదైనా ఇస్తుందా? నో వే. కాబట్టి సో హాలిడేస్కి కూడా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, అండ్ హాలిడేస్కి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి ఇంకొకరు కూడా మెసేజ్ చేశారు, నేను మర్చిపోలేని కాలేజీ జ్ఞాపకం, అంతేకాదు కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు పండిత శిక్షణ తీసుకున్న నేను అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 30 సంవత్సరాలుగా శిక్షణ సెంటర్లో నేర్చుకున్నాను. ఓకే, వెంకటేశ్వర సుప్రభాతం, ప్రతిరోజు చదువుకుంటున్నాను. ఓకే, తనకి కాలేజీ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. జనగామ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మెసేజ్ చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కూల్ లైఫ్ డిస్కషన్లో ఉంటుంది, కానీ అఫ్కోర్స్ కాలేజ్ కూడా స్పెషలే. కానీ స్కూల్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైంని చిన్నతనం నుండి గడుపుతాం కాబట్టి ఆ డేస్ ఇంకాస్త స్పెషల్గా అనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, స్కూల్ క్యాంపస్ అంటే చాలా ఇష్టం అంటూ కూడా, స్కూల్ క్యాంపస్, ఓకే, ఈ మెసేజ్ పంపించింది ఎవరు, మీ పేరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ ఎనీవేస్, థ్యాంక్స్ అలాట్. ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, పాట తర్వాత రివీల్ చేస్తా. ఓకే, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం, అండ్ మీకోసం ఒక వండర్ఫుల్ పాట నేను ఇప్పుడు వినిపించబోతున్నాను. స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రైట్, స్టూడియో క్లాక్ లో టైం అలా అలా అలా చక్కర్లు కొడుతూనే ఉంది, అండ్ మన మాటలు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా. శ్రోతలకు ఒక గమనిక, 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు. అయితే ఈ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085239 2324085359 2955 0923. ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు 040 STD కోడ్ని జత చేసి. అలాగే మీకున్నటువంటి సమస్యలకు, సందేహాలకు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇక స్పెషల్ ప్లేస్ వచ్చేసి మనకి స్కూల్లో జరిగేటువంటి కొన్ని సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లో సెలబ్రేషన్స్, పండగలు అవన్నీ ఓకే, కానీ స్కూల్ సెలబ్రేషన్స్ లైక్ ఏమైనా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, యాన్యువల్ డే, ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రం ఒక డాన్స్ చేసి బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా మాట్లాడి అన్నింటిలో ది బెస్ట్గా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఏమీ చెయ్యకుండా నథింగ్ డూయింగ్ అని అంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కామెంట్లు కొట్టే బ్యాచ్ కూడా ఉంటుంది. అరే వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో ఏ రకంగానూ మింగిల అవ్వరు, కాకపోతే అలా కమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. సో షరా మామూలుగా ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతూ ఉంటే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే నాన్ స్టాప్ కబుర్లు ఫ్రెండ్స్తో. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైనా అంటే ఇంటికి వస్తే చక్కగా మాట్లాడుకుంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నా కూడా ఏం కబుర్లు, ఎంతసేపు పెట్టుకుంటావు, ఏముంటాయి అని అడుగుతారు. ఫ్రెండ్స్తో మాట్లాడితే అలా అడుగుతూ ఉంటారనమాట. కానీ నిజంగానే ఎలా ఊరేవో

నాన్ స్టాప్ ఏదో ఒక టాపిక్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. ఇక ఈ సెలబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే గనక ఎవరు ఏ రకంగా డాన్స్ చేస్తున్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో, అబ్బో ఎప్పుడు వీళ్ళకేనా ఆపర్చునిటీ, మనకు కాదా, మనం చెయ్యమా అనే లెవెల్లో ఉంటాయి. జస్ట్ ఉంటాయి అంతే. కానీ వీటిని గుర్తు చేసుకోవడం మాత్రం ఇంకా స్పెషల్గా కూడా అనిపిస్తాయి. అండ్ 55 ఇయర్స్కి పైగా అయ్యిందట నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు తన స్కూల్ టైమింగ్స్, ఐ మీన్ స్కూల్ టైంలో ఉన్నటువంటి ఆ విషయాల గురించి. అయితే ఇప్పటికీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అప్పుడప్పుడు కలవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ టీచర్స్ని ఇంకా కూడా రెస్పెక్ట్ చేయడం, అండ్ టీచర్స్ డే స్పెషల్గా ఉన్నప్పుడు వెళ్ళడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గుప్తా గారు, చాలా చక్కగా మంచి మెసేజ్ పంపించారు ఇవాళ మన కార్యక్రమానికి. ఇంకా మాట్లాడుకుందామా? షూర్, ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణహిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈరోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. పాలనలో పారదర్శకత వేగం పెంచడంతో పాటు పర్యావరణహిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో ఈ తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. ఇకపై మంత్రివర్గ సమావేశాల ఎజెండాను మంత్రులకు డిజిటల్ పద్దతిలో ఈ బుక్ ద్వారానే సరఫరా చేయనుండగా ఈ సరికొత్త డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నాగలింగం మొక్కను, మంత్రి కొండా సురేఖ నేరుడు మొక్కను నాటుతారని అటవీ శాఖ తెలియజేసింది. వనమహోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 35 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న అటవీ, ఎకో టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని అటవీ శాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తల్లిదండ్రులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి జస్టిస్ పంచాక్షరి పరామర్శించి ధైర్యం చెప్పారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును బాలిక కుటుంబానికి మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి అందజేశారు. వ్యవసాయం లాభదాయకం కావాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని, పేదలు సన్నబియ్యం తినాలని, జాతీయంగా అంతర్జాతీయంగా డిమాండున్న 7 మేలుజాతి సన్నరకాల సాగును ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని వివరించారు. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హిమోఫీలియా బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలని, ఎమ్సీమియా జుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. తెలంగాణ రాష్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్పోర్ట్స్ స్టోర్స్ పనితీరుపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిన్న జీవో నెంబర్ 40 జారీ చేశారు. మొత్తం 30 మందితో బోర్డును ఏర్పాటు చేశారు. చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా ఉద్యోగుల ఆరోగ్య పథకం సీఓ

0: వ్యవహరిస్తారు. మిగిలిన 28 మంది సభ్యులుగా ఉంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓనే ప్రస్తుతానికి ఈహెచ్ఎస్ పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నషాముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau. Eki hamara motto, Nasha Mukt Bharat. Fully usko implement karne ka hai. Jo hamara motto hai, say no to drugs or say yes to life. Fully usko implement karne ka hai because wapas aana bahut mushkil. Kyunki ek baar aap drugs ke side jane ke baad, it is very difficult but yes, it's always there is a possibility. But it is better to not to go in that direction. Be of various reasons, be of peer pressure or to try new things or for various things, maintain a healthy lifestyle and to go in that direction.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్తో పాటు పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటస్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మిటా సింగ్ కన్వనర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, విదేశీ భాషలపై ప్రావీణ్యం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రొఫెసర్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే పనిచేస్తోందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 30 నెలల కాలంలో అనేక కుంభకోణాలు జరిగాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి సంబంధించిన టెండర్లలో 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శించారు. 2 రోజుల్లో యూరియా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం తెలిపారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహాలుంటే 1800123715 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి కాలునడకన కోర్టుకు వెళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్లు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించే జాతీయ లోకదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరు పక్షాలు చర్చించుకుని లోకదాల ద్వారా రాజీకి రావచ్చని తెలిపారు. అటవీ రెవెన్యూ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖరరెడ్డి ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో రాష్ట సమాచార కమిషనర్లు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ దీపక్తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టం 2025 అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది 664వ స్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు 588వ గ్లోబల్ ర్యాంకును కైవసం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి

0: పిలుపునిచ్చారు. ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు నిర్వహించిన 2K రన్ను ప్రారంభించారు. పర్యాటకంలో అడవి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులను ఆకర్షించే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో త్రివేణి ఎకోపార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం వర్చువల్గా విధానంలో ప్రారంభిస్తారు. 200 ఎకరాల్లో అటవీ శాఖ ఈ ఎకోపార్క్ను ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్టంలో పచ్చదనం పెంపు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈరోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చేసాం మనము. సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి యునో ప్రోగ్రామ్. అలాగే అలా క్వశ్చన్ అడగగానే బోల్డ్ అని ఆన్సర్స్ రివీల్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ ఒక్కసారి అలా చెప్పాల్సినటువంటి ప్రోగ్రామ్. 04023240852 నెంబర్కి నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మరి హ్యాపీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నాను. ఏంటంటే, ఆల్రెడీ మనం బోల్డ్ సార్లు చూసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియాలి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా మనందరికీ తెలుసు. అయితే ప్రొడ్యూసర్గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు, అంటే అఫ్కోర్స్ ఆ తర్వాత చాలానే చేశారు. అయితే తను ప్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ సినిమా ఏంటి? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ చేసేయండి తొందరగా ఈ పాట అయిపోయేలోపు. స్టే ట్యూన్డ్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రైట్ అండ్ బోల్డ్ అనే మెసేజెస్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ లెట్ మీ చెక్ అవుట్. అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా మంది పంపించేశారు అండ్ అందులో ఏది కరెక్ట్ అనేది నేను కన్ఫర్మ్ చేస్తాను అన్నమాట. సో నేను కో ప్రొడ్యూసర్ అనలేదు, ప్రొడ్యూసర్ అని అన్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అండ్ క్వశ్చన్ వినగానే 2-2 times రిపిటేషన్ కావాలంటే తప్పకుండా అండ్ ఇప్పటి నుండి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకోసం సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తా. రవీందర్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు ఇంకా అంటే నేను 2 times రిపీట్ చేసిన తర్వాత మీరు పంపించేసేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ డబుల్ యాక్టింగ్ చేసినటువంటి సినిమా ఏంటి? 0402324852 నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇక హీరో నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా వచ్చేసి ఆ 2018లో. అయితే చాలామంది డీఫర్ దోపిడి అని పంపించారు. అయితే అది కో ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఐ జస్ట్ ఆస్డ్ ఓన్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నమాట. చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంతేకాదు 2 national అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి సినిమా అన్నమాట. మిస్ అయితే ఈసారి మళ్ళీ ఒకసారి చూసేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా మాట్లాడుకునే లోపు ఒక మంచి పాట అయితే వినేద్దాం. స్టే ట్యూన్డ్.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా

అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు నాయక్ సినిమా పేరు రైట్ చిందల్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ చిలుకు నారాయణ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాస్ బాలకృష్ణ గారు శైలజ నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్ కాళ శ్రీనివాస్ శేషు శ్రీరామ్ నరేంద్ర

0: విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణ గారు, శైలజ, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్, కాల శ్రీనివాస్, శేషు, శ్రీరామ్, నరేంద్ర, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరున్నారు, బ్రహ్మయ్య కర్నూల్, వీక్లీ బజార్ నుండి మురహరి గారు, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ అండ్ పొన్నుగంటి రవి గౌడ్, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అప్పలరాజు ఫ్రమ్ పెడన, గంగు మహేందర్. నెక్స్ట్ ఓకే, అఫ్ కోర్స్ మనకి రెండు సినిమాలు కూడా ఉన్నాయి, దట్స్ యాక్సెప్టెడ్. అయితే నాయక్ని కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరు సేమ్ సీన్ షేర్ చేసుకోవడం అది ఉంటుంది కాబట్టి, రైట్. అండ్ రవీందర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. నెక్స్ట్ సరిత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీరు ఆన్సర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు, ఎస్టీడీ కోడ్ని జత చేసి 0402324085204032404853 0402955923 నంబర్లకు కాల్ చేసి మీరు మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు డాక్టర్ గారితో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నెక్స్ట్ నేను అడగబోయేటువంటి ప్రశ్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి సంబంధించినటువంటి ప్రశ్న. తను యాజ్ ఎ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన తర్వాత తను చేసినటువంటి ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఏంటి యాజ్ ఎ డైరెక్టర్గా? ఇది చాలామందికి కాస్త స్పెషల్ మూవీ, తక్కువ మందికే తెలుసు, బట్ స్టిల్ మీరు ఆన్సర్ చేసేస్తారు నాకు తెలుసు. 04023240852 నెంబర్కి ఒక మెసేజ్ చేసేయండి. అండ్ మీ సమాధానం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, మీకు ఒక మంచి పాట వినిపిస్తూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వండర్ఫుల్. అండ్ సో అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం పంపించిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. 2015లో రిలీజ్ అయినటువంటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా నాగేశ్వన్ కెరియర్లో తను తీసినటువంటి అతి తక్కువ సినిమాలైనా చాలా స్పెషల్, చాలా క్రేజ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి సినిమా. దూత్ కాశీ గురించి తెలియని చాలామంది, అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనుకోండి, డిస్కషన్ స్టార్ట్ చేసినటువంటి సినిమా అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా అంతా కూడా. అయితే ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రం ఇప్పుడు రివీల్ చేసేస్తాను. నందిపేట నుండి వచ్చింది మెసేజ్ వెంకటేష్ గారు, అలాగే కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు, శ్రీకాళహస్తి నుండి భాస్కర్, అండ్ శ్రీకాకుళం నుండి కూడా భాస్కర్, ఇద్దరు భాస్కర్. నెక్స్ట్ చందంపేట నల్గొండ జిల్లా దామోజు వెంకటాచారి గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుండి.

0: రైట్ ఆన్సర్. గజ్వేల్ నుండి షేర్లు వెంకటేష్ అండ్ సిహెచ్ విజయ్ కుమార్. ఏకలవ్య నగర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది, బిగిలి సమ్ డిఫరెంట్ పేరు, వెంకటేష్ గారు. లక్ష్మయ్య జంగయ్య నామోని గ్రామం నుండి అజయ్ కుమార్ అండ్ నాగ్నాథ్ గుప్తా, కాళ్ళు శ్రీనివాసరావు, పాలెం పోలయ్య గారు, అలాగే మహబూబ్ నగర్ ముసాపేట నుండి మెర్సీ అండ్ నరేష్ పంపించారు. కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా. కళ్యాణ్చారి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య నెక్స్ట్, పాలెం పోలయ్య, పొన్నం వెంకటేష్ గారు ఫిర్జాదిగూడ నుంచి, శ్రీకాంత్ అండ్ ఆర్మూర్ నుండి ప్రేమనాథ్, కళావతి అప్పలరాజు ఫ్రమ్ పెడనా, సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు, శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు అండ్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు అండ్ దోర్నాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్ అండి. తక్కువ మెసేజెస్ వచ్చినా చాలా స్వీట్గా అనిపించాయి, చక్కగా పంపించారు అండ్ చక్కగా ఆన్సర్ చేశారు. చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఇది వచ్చినటువంటి సమాధానాలు అండ్ ఆన్సర్ చేసినటువంటి సమాధానాలు అన్నీ కూడా. అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఇప్పుడు ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఇది ఇవాల్టి షో టైం. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. 2:15కి ఎగ్జాక్ట్లీ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955092 3 ఈ నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: 60-day window for peace negotiations. And in hockey, India beat Uruguay 3-2, advanced to semi-finals in FIH Women's Nations Cup in New Zealand. And with that, we end the midday news.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఆకాశవాణి వివిధ భారతి. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటారు.
2: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దంతాల ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి దంతాలు ఆరోగ్యంగా ఉండాలి లేదా మనకు ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అయితే ఈ దంతాల ఆరోగ్యంతో పాటుగా మన నోటి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందా? ఈ నోటి ఆరోగ్యం అనేది మన శరీరానికి మన అంటే ఎలా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మీతో మాతో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలు సమస్యలు తెలియజేస్తే మీకు సమాధానం ఇవ్వడానికి గాను డాక్టర్ దీప్తి పంజాల గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు, అంటే దంత వైద్యులుగా, అలాగే శస్త్రచికిత్స దంత వైద్యులుగా ఉన్నారన్నమాట. అంటే దంతాలకు సంబంధించినటువంటి సర్జన్గా ఉన్నారు. కాబట్టి వారితోటి మీరు మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 040తో పాటుగా 2324085252, అలాగే 2324085853, ఇంకొకటి 040తో పాటుగా 2955059323. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు డెంటల్ సర్జన్, కాబట్టి వారితో మీరు మాట్లాడవచ్చు. నమస్కారం అండి డాక్టర్ దీప్తి గారు.
5: నమస్కారం మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్.
4: మేడం, మరి సాధారణంగా మనం ఏంటంటే అందరికీ ఈ పండ్లు అనేవి ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, కానీ వీటికి ప్రత్యేకంగా మనకి దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయి అని మనం ఎప్పుడు అనుకోవచ్చు ఎవరికి వారంగా?
5: ఫస్ట్లీ అవి హెల్తీగా ఉన్నాయి, పళ్ళు హెల్తీగా ఉన్నాయి అని మనకు ఫస్ట్ సైన్ ఇచ్చేది పుచ్చులు లేకపోవడం, పళ్ళు పుచ్చులు లేకపోవడం, పళ్ళు గట్టిగా ఉండడం, మన గమ్స్ హెల్దీగా ఉండడం, ఇవి మెయిన్, చిగుర్లు హెల్దీగా ఉండడం, ఇవి 3 మెయిన్ సైన్స్ మనకు. మన నోరు ఓరల్ క్యావిటీ హెల్దీగా ఉందని ఒక సైన్ మనకి. వీటిలో ఏది లేకున్నా, ఏది డిస్టర్బ్ అయినా మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు. పన్ను పుచ్చినా, పుచ్చు వరకే కాదు, పన్ను డిస్కలరేషన్ చిన్నగా కలర్ చేంజ్ అయినా నెక్స్ట్ అది పుచ్చులోకి మారుతుంది, పుచ్చు పన్నును లూజ్ చేస్తుంది, దాని తర్వాత అది మన చిగుళ్ళ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో అదొక ప్రాసెస్ కాబట్టి మనం ఆ డిస్కలరేషన్ స్టార్ట్ అయినప్పుడే మనం జాగ్రత్త పడడం బెటర్.
4: ఓకే, అంటే డిస్కలరేషన్ అంటే మేడం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పండ్లు అనేసరికి అంటే పుచ్చడం అనేది ఎప్పుడు జరుగుతుందో సాధారణంగా అందరు గమనించారు. అది అంటే ఎవరికి వారు గమనించుకునేసరికి అది ఆల్రెడీ పుచ్చిపోయి ఉంటుంది అని చెప్పి అంటుంటారు. అయితే ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు శ్రోతలతో మనం మాట్లాడదాం.
5: ఓకే,
6: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్,
5: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి.
6: నమస్కారం. మా బాబుకి చిన్నప్పటి నుండి పళ్ళు ఒక కలర్ లో ఉంటదండి, ఇట్లా లైన్ లైన్ గా ఉంటది.
5: ఓకే, పళ్ళ కలర్ రావడమే అలా వచ్చిందా తనకి?
6: అట్లా వచ్చిందండి చిన్నప్పటి నుండి.
5: ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బాబు?
6: ఇప్పుడు 46 ఉన్నాడు మేడం.
5: ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్ ఏది?
6: ప్రాపర్ సెకండ్ అవ్వడం మేడం.
5: ఓకే, అంటే ఇప్పుడు కొందరికి వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ.

0: ఉండడం వల్ల పళ్ళలో కలర్ చేంజ్ అయిపోతుంది. అది జనరల్గా జెనెటికల్గా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది మనకి. సో పళ్ళ కలర్ అనేది మనకి ఇప్పుడు హెయిర్ కలర్, స్కిన్ కలర్ ఎట్లానో టూత్ కలర్ కూడా జెనెటిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయలేము, కలర్ చేంజ్ చేయలేము. కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ దానికి వేరే టెక్నిక్స్, బ్లీచింగ్ అని, కలర్ చేంజింగ్, టూత్ వైట్నింగ్ అని వచ్చాయి. అవన్నిటి వల్ల సెన్సిటివిటీస్, మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో పళ్ళు క్లీన్గా ఉన్నాయా, పుచ్చులు లేకుండా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా అన్నది మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అండి. అదే కలర్ చేంజింగ్ అన్నది చిన్నప్పటి నుంచి అది ఉంటే మనం చేంజ్ చేయలేమండి. అది లేదు లేదు, సెన్సోడైన్ అనేది ఒక సెన్సిటివిటీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనమాట. అది మన పళ్ళు జివ్వుమంటే వాడాల్సింది, కానీ పళ్ళు కలర్ చేంజ్ అవ్వడానికి కాదు. కలర్ చేంజ్ అవ్వడానికి ఏం చేయలేము మనం, క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప.
1: అంతే,
0: పుచ్చుపళ్ళకు మాత్రం ట్రీట్మెంట్ చేయించాలి. కానీ
1: వైట్నింగ్ చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడింది మేడం.
0: ఓకే,
1: అప్పుడు బాల్ ఇట్లా పేస్ట్ తల్లిగింది.
0: ఓకే,
1: మనకి ఇంట్లో ఏం చెప్పలేదు, చెయ్యలేదు. కొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ అందు బొద్దులు లేవగానే ఇట్లా ఒక కలర్ లో.
0: అది ఇప్పుడు మీరు చెప్పింది పళ్ళన్నీ ఒక కలర్ అలా కాదు, తను దెబ్బ తాకినందుకు, దెబ్బ వల్ల అంటే ట్రామా వల్ల వచ్చిన డిస్కలరేషన్ అది. సో అది మనము డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే తెలుస్తుంది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా. అది ట్రీట్మెంట్ చేయించుకొని దానికి క్యాప్ పెట్టి దాని ప్రకారం చేస్తారు. అది చేసి దాని మీద మళ్ళీ న్యాచురల్ గా పక్కన ఏవైతే కలర్ లో ఉన్నాయో ఆ కలర్ ప్రకారం మనకు క్యాప్ పెట్టేస్తారు. అప్పుడు అది న్యాచురల్ గా అయిపోతుంది.
1: కలర్ కోసం అనేసి వాడు తినే సోడా ఉప్పు కలిపి లేదమ్మా,
0: అట్లా చేయడం వల్ల మన పళ్ళ మీద ఎనామెల్ అనేది అరిగిపోతుంది అన్నమాట. సో అది అరగడానికి, తెల్లగా అవ్వడానికి అవ్వదమ్మా. ఇప్పుడు మీరు క్యాప్ పెట్టేటప్పుడే పళ్ళ కలర్ లో పెడతారు కదా, పక్క పళ్ళ పళ్ళకి మ్యాచ్ అయ్యే కలర్ లో పెడతారు. సో మనకు ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఉంటది అది.
1: అంతే మేడం,
0: లేదమ్మా లేదు.
1: పుచ్చుపళ్ళు వస్తుంది అంటే ఏ రాత్రికో వస్తుంది మేడం. వచ్చినప్పుడు మార్నింగ్ చేస్తే డాక్టర్
0: దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
1: ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అండ్ ఒక పళ్ళు మాత్రం తీసేసినారు మేడం, ఆయన క్లిప్ వేసినారు అనేసి అడ్డం వస్తుంది అని సైడ్ లో ఒక పళ్ళు తీసేసినారు. ఇప్పుడు దానికి మనం ఒక పళ్ళు పెట్టుకోవాలండి, ఏం చేయాలి మేడం?
0: అంటే ఇప్పుడు క్లిప్ పెట్టారు కదా, క్లిప్ ట్రీట్మెంట్ అయిపోయే లోపు పళ్ళు సెట్ అవుతాయి అమ్మా, నోట్లో వరుస సెట్ అయిపోతుంది. అది అక్కడ స్పేస్ లేనందుకే వాళ్ళు తీసి క్రియేట్ చేస్తారు స్పేస్. సో అది ట్రీట్మెంట్ అయిపోయే లోపు మీకు సెట్ అవుతుంది, మళ్ళీ వేరే పనులు పెట్టుకోవాల్సిన అవసరం పడదు.
1: అదే లెవెల్ అవుతుంది మెల్లిమెల్లిగా.
0: అదే
1: మీరు ఏం చెయ్యకండి, మీరు గమ్ము మీరు మంచిగా బ్రష్ చేసుకోండి డైలీ 2 times అంతే, ఇంకేం లేదు అని అన్నారు ఆయన. కానీ బాబు ఏమంటున్నాడు, అమ్మందరు పళ్ళు తెల్లగుంది నాకు బాధపడుతున్నాడు. దానికి ఏమైనా వేరే ఏమన్నా స్పేస్కి ఏమన్నా పైన ఎనామిల్ అని మీరు ఏమో అన్నారు కదండి, క్లిప్ అట్లా అనేసి వైట్ గా, అది టెంపరీ అంట కదా.
0: అవునమ్మా, బ్లీచింగ్ టెక్నిక్స్, టూత్ వైట్నింగ్ అవన్నీ టెంపరీ అన్నమాట. అవి లాంగ్ రన్ లో మన పళ్ళని డామేజ్ చేస్తాయి కూడా.
1: వద్దు అన్నారు కూడా డాక్టర్, సరే రౌండ్ని ఏం కాదు, ఇప్పుడు ఏమో పట్టించు అయిపోయి అన్నీ అయిపోయినాక ఇంకెందుకు పళ్ళు గురించి బాధపడకు, 2 times పోము అని అంటే లాస్ట్కి ఇప్పుడు నేను సెన్సోడైన్ తెచ్చిస్తున్నాను, అదే రన్నింగ్ చేస్తున్నాను, అదే వాడుతున్నాను మేడం. పాపకేమో ఇక్కడ దౌడపళ్ళు జ్ఞానదంతం వచ్చిందంట మేడం ఒకటి.
0: ఎంత తన
1: జ్ఞానదంతం? ఆమె 43 ఉంటుంది మేడం, 43
0: ఉంటుంది.
1: ఈ ఏజ్ లో ఏమో పళ్ళు అడ్డం వస్తుంది, ఏమైనా తింటే కూడా ఇట్లా తలుగుతుంది.
0: అది ఇబ్బంది ఉంటే తీయించేసుకోవాలమ్మా, తీసేస్తారు. అది ఇబ్బంది అవుతే మనకు తినడానికి ఇబ్బంది ఉన్నప్పుడు తీసేయాలి. అప్పుడప్పుడు దానివల్ల పక్క పళ్ళు కూడా పుచ్చిపోతాయి. సో మనకు అది ఇబ్బంది కలుగుతుందంటే అది మనం తీయించుకోవడమే బెటర్.
2: హలో,
0: హలో,
2: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఎట్లంటే మేడం, నాకు ఒక 5 years బ్యాక్ ఈ లాస్ట్ దంతం ఒకటి ఖరాబ్ అయింది.
0: ఓకే సార్.
2: అది అది ఉండొద్దంటే తీసేసాడు డెంటిస్ట్.
0: ఓకే.
2: ఆ తర్వాత పండుగను ఇంకొక పండుగ మధ్యాహ్నం గ్యాప్ వచ్చింది మేడం. ఇంకా సార్,

0: ఆ గ్యాప్లో ఏది తిన్నా కూడా ఫస్ట్ అందులో జామ్ అవుతుంది, మళ్ళీ తిన్నాక చేసినాక మళ్ళీ మనం క్లీన్ చేస్తేనే అప్పటి వరకు అవస్థే ఉంటుంది. లాస్ట్ తీసేసానండి కుడిపక్క లాస్ట్, ఆ తర్వాత దంతానికి ఇంకో దంతానికి మధ్యన
1: ఓకే గ్యాప్ వచ్చిందా?
0: గ్యాప్ వచ్చింది, అది ఫస్ట్ కొద్దిగా ఉండే దాంట్లో, ఇక ఇట్లా మనం నెగ్లెక్ట్ చేస్తా పోయి జామ్ అయ్యేసరికి అది మళ్ళీ తీసే వరకు కూడా మనకు అవస్థే ఉంటది.
1: అన్నది మీరు ఒకసారి వెళ్ళి క్లినిక్ లో ఎక్స్రే తీయించుకొని ఒకసారి చూయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
0: అయితే మాకు తెలిసినది చెప్పింది సార్ అంటే
1: మధ్యలో వేయరు సార్, పన్ను మధ్యలో వేస్తాడు, పళ్ళ మధ్యలో వేయరు, రెండు పళ్ళ మధ్యలో వేయరు సార్, ఒక్క పన్నుకు మధ్యలో వేస్తారు. రెండు పళ్ళ మధ్యలో మనం సిమెంట్ వేస్తే సిమెంట్ ఉండదు, నిలవదు. రెండు పళ్ళ మధ్యలో సిమెంట్ వేయడం అంటే చిగురు మీద వేయడం. సో చిగురు మీద మనం సిమెంట్ పెట్టలేం కదా, సిమెంట్కి సపోర్ట్ ఉండదు కదా.
2: హలో
0: మేడం గారు నమస్తే అండి.
2: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
0: మేడం గారు నమస్తే.
1: చెప్పండి సార్.
0: అయితే నా వయసు 47 మేడం గారు.
1: ఓకే.
0: అయితే పళ్ళు ఒక నెల రోజులు అవుతుంది, మధ్య నెల ఒక నెల దాటుతుంది, పళ్ళు జుబ్బులు అంటున్నాయి మేడం, పలకలు తాగినా వేదనలు తాగినా.
1: ఓకే.
0: దంతాలు జుబ్బులు లాగుతున్నాయి మేడం గారు.
1: ఓకే, అంతేనా? ఇంకేం పుచ్చులు అలాంటి ప్రాబ్లం లేదా? ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడాలి సార్, అంతే. అది వాడితే సరిపోతుంది. అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని పుక్కలించడము అట్లా చేస్తే కొంచెం పళ్ళు మనకు. ఏం సార్? ఓకే ఓకే,
0: అది వాడితే తగ్గుతుంది అని చెప్పారు, మెడికల్ తీసుకుని వాడుతున్నాను.
1: ఓకే, అది కూడా లాంగ్ రన్ లో ఎక్కువ ఒక 6 మంత్స్ అలా వాడుతూ ఉంటే మనకు అవి కూడా పనిచేయవు సార్. అందుకే ఒకసారి ఒక డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చూయించుకుంటే మీకు అర్థమవుతుంది ఇంతకి ఎంత సెన్సిటివిటీ ఉంది, ఎంత అరిగిపోయి ఉన్నాయి పళ్ళు, అది ఓన్లీ టూత్పేస్ట్తో తగ్గుతుందా అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి వెళ్ళి అదే మరీ ఎక్కువ ఉండి ఇంకా తగ్గట్లేదు, మామూలుగా టూత్పేస్ట్తోని లేకపోతే ఇట్లా మౌత్ వాష్తోని పుక్కిలించుకున్నా కానీ తగ్గట్లేదు అంటే ఒకసారి డెంటిస్ట్ని కలిసి చూయించుకుంటే బెటర్ సార్.
3: సార్ నమస్తే మేడం.
1: నమస్తే సార్, చెప్పండి.
3: నేను వరంగల్ కాశీబుగ్గ నుంచి మాట్లాడుతున్నాను, దాసి రామచంద్రం.
1: ఓకే సార్.
3: అయితే మా మనవనికి పన్ను మీద పన్ను వచ్చింది, అది పీకిన్లో లేదో తెలియదు పాపది, అలా కొత్త పన్ను వచ్చింది. మరి దాన్ని పైది కాబట్టి ఊడవీకవచ్చునా లేదా కళ్ళకు దెబ్బ అది అంటారేంటి?
1: ఎన్ని ఎంత వయసు సార్?
3: 12 ఇయర్స్. 13.
1: ఓకే, అంటే ఒకసారి చూయించుకోవాలి సార్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూయించి ఒక ఎక్స్రే తీస్తే ఇంతకు మీరు పీకేది చిన్న పాలదంతమా లేకపోతే పర్మనెంట్ టూత్ అన్నది మనకి తెలుస్తుంది. పర్మనెంట్ టూత్ వచ్చాక పీకేసారా లేకపోతే మామూలుది పీకారా తెలియదు కదా సార్, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది సార్.
3: సరే మేడం, థ్యాంక్ యూ.
1: ఓకే సార్.
2: హలో హలో
4: డాక్టర్ మేడం.
2: నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
1: హలో, నమస్తే సార్, చెప్పండి.
4: మనం ఇంకా పళ్ళు పుప్పు పళ్ళు అండి, పళ్ళు బీచేస్తామా అనుకుంటున్నాం, బాగా అవాస్త మళ్ళీ ఆ పెన్ను బీచితే కళ్ళు మబ్బులేసా అని ఆ పక్క దాని గురించి అడుగుతానని ఇబ్బంది.
1: ఓకే, అట్లా అయితే ఏమి ఉండదు సార్, కళ్ళు పళ్ళు పీక్తే కళ్ళుకి ప్రాబ్లం ఏమీ ఉండదు, అది ఒక మిత్ అంతే, అదేం నిజం కాదు,
2: అది ఒక అపోహ అంటారా?
1: అపోహ అంతే.
2: అంటే సాధారణంగా ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి మాట, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ పైకి పళ్ళు సంబంధించినవి ఏది తీసినా కూడా కంటికి సమస్య వస్తుంది అనేటువంటి ఒక ఇదైతే ప్రజల్లో ఉంది, దానికి అసలు మీరేమంటారు?
1: అది జస్ట్ ఒక మిత్ మ్యామ్, ఓల్డెన్ డేస్ సేయింగ్ అంతే. అలా అంటే ఇప్పుడు మనం అది తీస్తే చెవు నొప్పి కూడా వస్తుందని వస్తారు పేషెంట్స్.

0: పని పీకారు కానీ చోనొప్పి స్టార్ట్ అయిందా తీసాకా అని వస్తారు. ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంతే. మనకిప్పుడు సైనసెస్ ఇవన్నీ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి కదా. సో ఒకటి తీసినప్పుడు మనకు ఒకటి స్ట్రెయిన్ అవుతుంది అంతే తప్పించి, పన్ను తీస్తే కన్నుకి ఆ నర్వ్స్ అన్ని సపరేట్ ఉంటాయి మ్యామ్. సో దేనికి దేనికి సంబంధం ఉండదు.
1: అంటే కాకపోతే నరాలు అనేవి అలా స్ప్రెడ్ అయి
0: ఉంటాయి. సో ఆ పెయిన్ వాళ్ళకి రేడియేట్ అవుతుంటది కాబట్టి వాళ్ళు కన్నులోకి వెళ్తుంది, గొంతులోకి వస్తుంది, చెవులోకి వస్తుంది అని చెప్తారు. కానీ ఇట్స్ టోటలీ అ మిత్ మ్యామ్. ఇట్లా చేస్తే ఇన్ని సర్జరీస్, ఇన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేసి,
1: అంటే ఈ పన్ను నొప్పి అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది,
0: అంటే రేడియేట్ అవుతుంది,
1: అది స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇక్కడ నొప్పి లాగా అనిపిస్తుంది.
0: జా దవడ నుంచి ఇదంతా రేడియేట్ అయినప్పుడు మన కన్నుకి, చెవుకి, గొంతుకి ఇదంతా రేడియేట్ అవుతుంది. సో మొత్తం పెయిన్ వస్తుంటది కాబట్టి మనకు అవి కూడా ప్రాబ్లం ఏమో, దానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని
1: సమస్యగా ఉంటుంది అని
0: ఒక
1: కాబట్టి నిజమే కదా. ఇప్పుడు అంత ఇబ్బంది వస్తుంది అంటే డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేసే, పరిశీలన చేసే చేస్తారు కదా. కాబట్టి అటువంటిది ఏమీ ఉండదు, అది అపోహ అంటారు.
0: ఉండదు టోటలీ.
1: అంటే మీరు సర్జన్ కూడా కాబట్టి, డెంటల్ సర్జన్ కాబట్టి మీ ద్వారా ఇది మాత్రం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
2: హలో.
0: హలో
2: డాక్టర్ గారు నమస్కారం. మేడం
0: నమస్కారం సార్, చెప్పండి.
2: నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, ఉస్మాన్ మినిస్ మేడం.
0: ఓకే సార్.
2: అయితే లాస్ట్ 2 మంత్స్ కింద నాకు రూట్ కెనాల్ చేయించాను మేడం, కింది పన్ను.
0: ఓకే సార్.
2: దవడ పన్ను, కింది పన్ను, లాస్ట్ పన్ను.
0: ఓకే.
2: రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేయించేది కంపల్సరీ అవసరమే మేడం? డాక్టర్ ఏమి అవసరం లేదని చెప్పారు. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించాలి మేడం?
0: అంటే అవసరం లేదు అని చెప్పారు అంటే అక్కడ స్పేస్ తక్కువ ఉందో లేకపోతే అక్కడ పక్కన మీకు ఏదైనా బోన్ లేక బొక్క డిస్టర్బెన్స్ ఉందో, స్పేస్ లేకపోవడం వల్ల అట్లా చెప్పుంటారు. కానీ రూట్ కెనాల్ చేశాక క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా ఆ పన్నుది లైఫ్ పెంచడానికే సార్. రూట్ కెనాల్ చేసేదే మనం పన్నును కాపాడుకోవడానికి. ఓకే ఓకే. క్యాప్ పెట్టుకుంటే ఓకే ఓకే. క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా పన్ను ఎక్కువ రోజులు ఉంటుంది సార్. పన్నుది లైఫ్ స్పాన్ పెంచినట్టు మనం క్యాప్ వేయించుకుంటే. రూట్ కెనాల్ చేయడమే పన్నును కాపాడము. సో దాన్ని కాపాడి మళ్ళీ క్యాప్ వేయడం అంటే మనం ఆ పన్నుని లైఫ్ స్పాన్ పెంచి దానికి జాగ్రత్తని ఇచ్చినట్టు.
2: అయితే రూట్ కెనాల్ ఇప్పుడు పైన పన్నుల మీద మన కింద 3 పన్నులు పైన లాస్ట్ పన్ను ఉంటాయి కదా మేడం, లాస్ట్ లో రైట్ సైడ్ లో మీది పన్ను.
0: ఓకే.
2: అయితే అక్కడ ఏం తిన్నా ఇరుక్కుంటుంది మేడం.
0: ఓకే.
2: అయితే మనం అది మన క్యాప్ ప్రాబ్లం ఏం లేదు, పళ్ళు జూ అనేది ఏం కాదు,
0: అది పళ్ళ మధ్యలో గ్యాప్ అయి ఉంటుంది సార్, జస్ట్ గ్యాప్ అయి
2: ఉంటుంది.
0: రూట్ కెనాల్ చేయకుండా క్యాప్ వేయడం సజెస్టబుల్ కాదు సార్. రూట్ కెనాల్ చేసి వేయడమే బెటర్ ఎప్పుడైనా.
2: ధన్యవాదాలు మేడం, చాలా బాగా చెప్పారు మేడం.
0: థ్యాంక్ యూ సార్.
1: హలో. మరి ఇలాగే దంత సమస్యలు ప్రధానంగా మనం ఈ దంతాలు పుచ్చడం లేదా దంతాలకు ఈ రంధ్రాలు ఏర్పడడం అనేటువంటి సమస్యలు చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది శ్రోతలు మరి ఆ సమస్యలను కూడా బయలుపరిచారు. మరి ఇలాంటి సమస్యలున్న మీరులో ఎవరైనా ఉన్నట్లయితే మీ సందేహాలు కానీ సమస్యలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు.
3: నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఓకే, నిర్మల్ నుంచి మాట్లాడండి. దీప్తి గారు ఉన్నారు.
3: మా బాబు ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉంది, అతనికి పాల పాలను ఊడిపోయి మేడం. పాల పనులు ఊడిపోయి మా లక్ష్మి బాగా సందులు సందులు వచ్చింది, మా లగ్గు కూడా ఊడిపోయింది. మన పనులు రావాలంటే దగ్గర దగ్గర సందు సందులు వచ్చింది, ఆ చిన్న పనులు కాలకు ఊడిపోతాయి. మళ్ళీ
0: ఇప్పుడు పాల పళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చాయా సార్? మొత్తం పళ్ళు వచ్చేసాయా, వెనకాల దవడ పళ్ళు కూడా
3: వచ్చాయా
0: సార్? అవి వచ్చినప్పుడు సెట్ అవుతుంది సార్. ఇంకా రావాల్సినవి వచ్చినప్పుడు అవి ముందర పుష్ చేసుకుని అవి ఆటోమేటిక్ గా అకామిడేట్ చేసుకుంటాయి.
1: మొత్తం కంప్లీట్ గా వచ్చాక
0: అప్పుడు స్పేసింగ్ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి సార్. అప్పుడు

0: అప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని చూసుకోవచ్చు. అప్పుడు మీకు దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కావాలో అది చేయించుకోవచ్చు.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇంతవరకు కూడా మరి కొన్ని సమస్యలు మాట్లాడుకున్నాం, ఇలాంటి ఖాళీలు కానివ్వండి, గ్యాప్లు కానివ్వండి. అంటే కొంతమందికి ఈ ముందు పళ్ళ మధ్య, రెండు పళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయించుకోవాలనేటువంటిది ఆశ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ గ్యాప్ అంత అందంగా కూడా అనిపించకపోవచ్చు.

0: మెజారిటీ అది, మదర్కుంటే డాటర్కి రావడం, ఫ్యామిలీ హెరిడిటీ అది. సో అలాంటి సిట్యుయేషన్లో మనము ఒక 10-15 ఇయర్స్ ఏజ్లో దాన్ని తీసేయడం, ఫీనెక్టమీ అని కట్ చేయడము, అది ఒక ఆప్షన్. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. లేదు అది లేకున్నా కానీ గ్యాప్ ఉంది అనుకుంటే క్లిప్ ట్రీట్మెంట్ అదొకటి. అది కూడా వద్దు మాకు అంటే, ఇప్పుడు న్యాచురల్ టూత్ కలర్ సిమెంట్స్ వస్తాయి మ్యామ్, కాంపోజిట్స్ అని, అలాంటివి కూడా పెట్టి చేయొచ్చు మనం, టు లుక్ న్యాచురల్ అనమాట, గ్యాప్ లేకుండా. స్మైల్ కరెక్షన్స్, ఇవన్నీ ఈస్థెటిక్ అనమాట, అందంగా కనిపించడానికి. ఇట్స్ నాట్ అబౌట్ హెల్దీ లుకింగ్, బ్యూటిఫుల్గా అందంగా కనిపించేయడానికి చేసే ట్రీట్మెంట్స్ అనమాట.
1: అంటే అయితే మనం అంటే ఎవరైనా అంటే సాధారణమైనటువంటి వాళ్ళు మరి వాటి యొక్క అంత కాస్ట్ బేర్ చేయగలిగి ఉన్నవాళ్ళు అయితే చెప్పర్లేదు, లేదు కానీ కొంతమందికి ఇట్లాగే ఇప్పుడు ఒక శ్రోత కూడా చిన్నపిల్లాడికి గ్యాప్స్ పళ్ళే ఎక్కువ ఉన్నాయని. అలాగే కొంచెం యూత్లో ఎవరికన్నా అలా ఉండి వారు ఎక్కువ స్పెండ్ చేయలేమనుకునే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అట్లా ఫిల్లింగ్కి?
0: ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు మేడం,
1: అంటే గ్యాప్స్ నార్మల్ చేసుకోవడానికి
0: మన బడ్జెట్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. దాని ప్రకారం ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం బేస్ అయ్యే సిమెంట్స్ ఉంటాయి.
1: ఓకే ఓకే, కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి,
0: ప్రతి ఒక్కరికి ఉంటుంది మ్యామ్, అందరికీ ఉంటుంది. ఎవరికి తగిన, ఎవరికి సెట్ అయ్యి, ఎవరికి వీలైన ట్రీట్మెంట్ వాళ్ళు
1: చేయించుకోవచ్చు. అయితే శ్రోతలు వింటున్నారు కదా ఈ దంతాల సమస్యల గురించి, మరి ఈ అంటే పుచ్చిపళ్ళు కానివ్వండి లేదా దంతాల్లో రంధ్రాలు ఏర్పడడం లేదా ఇంకా దంతాలకు సమస్యన ఉన్నటువంటి సమస్యలు ఏవైనా మరి మీరు క్లియర్ చేసుకోవాలి లేదా వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2-324-0853, ఇంకొకటి 2-9-55-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ దీప్తి పంజాల గారు, వీరు డెంటల్ సర్జన్గా ఉన్నారు, వారితో మీరు మాట్లాడొచ్చు. అయితే ఈ చిన్న బ్రేక్ తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
1: శ్రోతలకు తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు మరి ఈ దంతాల ఆరోగ్యాన్ని గురించినటువంటి కొన్ని మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, శ్రోతలతో మాట్లాడదాం. హలో,
4: నమస్కారం.
0: నమస్కారం అండి, చెప్పండి.
4: ఇదిలా పండు, ఒక పండు కొంచెం పుచ్చిపోయింది అన్నారు. చిగుర్లు పండ్లకు అంటుకొని ఉంటలేదండి, అన్నం తింటుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి కొద్దిగా అవస్థ పెడుతుందండి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అండి?
0: ఓకే, అంటే మీ చిగుర్లు లూజ్ గా కదులుతున్నట్టు అనిపిస్తుంది.
4: చిగుర్లు లూజ్ గా ఉన్నాయి, పండ్లు మటుకు గట్టిగా ఉన్నాయి.
0: ఓకే, మీ వయసు ఎంత అండి?
4: మా వయసు 68.
0: సో బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు హార్డ్ గా బ్రష్ చేయడం గానీ చిగుర్ల మీదికి ప్రెషర్ వేసి బ్రష్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది సార్. అంటే ఇప్పుడు కాదు, ఓవర్ ద ఇయర్స్, ఇంతకు ముందు నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఉంటాయి సార్, మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు బీపీ షుగర్ అలా ఏమైనా ఉందా సార్? అయితే సో మీ కండిషన్ ప్రకారం ఏది మీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది అన్నది చూపించుకుంటే ఉంటుంది సార్.
1: సార్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
4: నల్గొండ.
1: సరే, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు అంటే దంత వైద్యుల్ని సంప్రదించండి, మీ చిగురు సమస్యలు చెప్తే మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. హలో,
5: డాక్టర్ ఉన్నారా మేడం?
1: వింటున్నారు, మాట్లాడండి.
5: డాక్టర్ గారు, ఇప్పుడు పళ్ళు, ఇప్పుడు కిడ్నీ, అట్లా ఒకరి పళ్ళు మరొకటి పెట్టుకోవచ్చా మేడం?
0: ఏం పళ్ళు సార్
1: అంటే? మ్యామ్, కిడ్నీలు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అలాగా ఒకరి పళ్ళు ఒకరికి ఇంకొకరికి ఫిట్

0: తెచ్చా లేదు
1: లేదు
0: పెద్ద
1: లేదు సార్,
0: సాంగ్స్.
1: అలా అలా పళ్ళు పెట్టలేరు కానీ ఇంప్లాంట్స్
0: మేడం
1: అని
0: చెప్పండి.
1: ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు సార్.
0: ఓకే, అంటే ఒక మనిషి పళ్ళు ఇంకో మనిషికి పెట్టడం అనేది
1: లేదు లేదు
0: చేయడానికి వీలు
1: లేదు
0: లేదు.
1: లేదు అలా వీలు
0: ఓకే
1: లేదు.
0: ఓకే రైట్.
2: హలో,
0: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ దీప్తి గారు.
1: చెప్పండి సార్.
2: మేడం, నేను నిజామాబాద్ నుండి రాజన్ మాట్లాడుతాను.
1: చెప్పండి సార్.
2: మేడం, మా పాపకు ముందట పనులు కొంచెం ఎత్తుగా ఉండేది మేడం
1: ఓకే
2: ఇంతకుముందు,
1: సార్. ఓకే
2: అయితే మేము డెంటిస్ట్ కు కన్సల్ట్ అయ్యాము.
1: ఓకే
2: అయితే సార్, అక్కడ పైన రెండు పళ్ళు మళ్ళా కింది పళ్ళల్లో కూడా రెండు పళ్ళు తీసేశారు, మళ్ళీ క్లిప్పింగ్స్ పెట్టారు మేడం. 1 ఇయర్ ట్రీట్మెంట్, దాదాపు 14 మంత్స్ అట్లా అయింది మేడం.
1: ఓకే
2: అయితే ఇప్పుడు ఆ క్లిప్స్ తీసేశారు, దానికి ఇప్పుడు క్యాప్ ఇచ్చారు, అదొక 6 మంత్స్ వరకు
1: అవును
2: పెట్టారు.
1: సార్, అవును సార్, వాడాలి సార్, రీటైనర్స్ అని వాడాలి, కంపల్సరీ వాడాలి.
2: అయితే మేడం సమస్య ఇప్పుడు ఏం లేదు, పాపకు ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది పనులు, ఏం సమస్య ఏం లేదు. కానీ నాకు ఒక సందేహం ఏమిటంటే, అప్పుడు మా పాపకు 15 ఏళ్ళు మేడం, ఎప్పుడైతే ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేశామో,
1: ఓకే
2: అసలు ఆ వయసు కరెక్టేనా? ఆ
1: కరెక్టే
2: సమయంలో
1: సార్, కరెక్టే కరెక్టే.
2: కొంతమంది 18 ఇయర్స్ తర్వాత
1: లేదు లేదు, అట్లేం లేదు సార్,
2: చేస్తారు.
1: అట్లేం లేదు, 13 ఇయర్స్ నుంచి చేస్తారు చాలా మంది. మనకు నోట్లో అన్ని పళ్ళు వచ్చాయా అని చూస్తాము, మన జా స్పేసింగ్, దవడ, బోన్ ఇవన్నీ చూస్తాం, కానీ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. అట్లా ఇలాగే ఈ ఏజ్లోనే చేయాలి అని ఏం లేదు, 13 ఇయర్స్ నుంచి ఎప్పుడన్నా చేయొచ్చు.
2: అంటే అప్పటికి సిగుళ్ళు కొంచెం గట్టిపడి
1: లేదు లేదు సార్,
2: ఉంటారు,
1: అట్లేం ఉండదు సార, మొత్తం పళ్ళు వచ్చాయని చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని అప్పుడు చేస్తారు సార్.
2: ఇప్పుడు క్యాప్ పెట్టారు మేడం, అదొక 6 మంత్స్ వరకు
1: అవి వాడాలి సార్, వాడాలి, కంపల్సరీ వాడాలి అవి.
2: అంటే సమస్య అంటే ఇన్ ఫ్యూచర్ లో అంటే లేతగా ఉన్నప్పుడు సిగుళ్ళు చేస్తాము?
1: లేదు లేదు సార్, అలా ఏమి ఉండదు, లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు.
2: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
1: ఓకే
0: హలో, హలో, హలో,
2: హలో మేడం. మేడం
0: నమస్కారం అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.
0: వరంగల్ నుంచి మాట్లాడండి.
1: చెప్పండి సార్.
0: దీప్తి గారు ఉన్నారు.
2: మేడం గారు
1: చెప్పండి సార్.
2: ఇప్పుడు నాకు ఈ దవడ పన్ను, కింది పన్ను ఒకటి ఊగుతున్నది, పెద్ద పన్ను, అది ఎప్పుడో ఏదో నమిలినప్పుడు గట్టిగా ప్రెస్ అయింది అది.
1: ఓకే,
2: అప్పటి నుండి ఇప్పుడు ఏదన్నా తినాలన్నా నమలాలన్నా కొంచెం ఇబ్బంది అవుతున్నది, దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోమంటారు మేడం?
1: వెళ్ళి చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకొని ఆ తీయించుకునే అవసరం ఉంటే తీయించేసుకోవాలి సార్.
2: మేడం
0: సార్, మీరు రేడియోకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మీకు కాల్. హలో,
3: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: నా పేరు సురేష్ అండి, అల్మాజ్ కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
3: మేడం. యాక్చువల్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు రూట్ కెనాల్ అంటే ఒక బొక్క తిన్నం వల్ల బ్రేక్ అయింది బోన్, అది తీసేసి రూట్ కెనాల్ వేసి క్యాప్ వేశారు.
1: ఓకే,
3: సో మళ్ళీ చెకప్ కి అట్లా అంటే మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోమంటారా మేడం? అది
1: ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయించుకొని?
3: 3 ఇయర్స్ అవుతుంది.
1: మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా?
3: ఏం లేదు, ఏమైనా హార్డ్ గా మళ్ళీ మన కొరికినప్పుడు అది పెయిన్ అనేది అవుతుంది.
1: మీకు పెయిన్ రికర్ గా ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకునేది ఉంటుంది.
3: ఓకే,
1: ఏం పెయిన్ లేదు అంటే ఏం అవసరం లేదు సార్.
3: ఇంకొక సైడ్ దవడకి పన్ను అనేది మన కూల్ గా అని హార్డ్ గా కానీ తిన్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది మేడం.
1: ఓకే, అది కూడా చూయించుకోవాలి సార్, అది పుచ్చు ఉండొచ్చు, అరిగిపోయి ఉండొచ్చు.
3: ఓకే,
1: చూయించుకుంటే తెలుస్తుంది.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
0: అంటే ఈ రూట్ కెనాల్ చేయించుకునేటువంటిది ఒకటి ఎక్కువగా ఈ మధ్య జరుగుతుంది మ్యామ్, అంటే పుచ్చిపళ్ళు రావడం వల్ల. అంటే రూట్ కెనాల్ చేసిన పన్ను అనేది అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఎంతకాలం ఉంటుంది, లేదా ఏదైనా సమస్యలు ఏమన్నా ప్రారంభం అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారు ఇప్పుడు అడిగినట్టుగా?
1: రూట్ కెనాల్ మనం చేసేదే బాగా డీకే అయిపోయిన పన్నుకి, మనం ఇంకా సిమెంట్ పెట్టలేము, ఇంకా ఆప్షన్ లేదు అనే టైంలో దాన్ని మొత్తం క్లీన్ చేసేసి దాని లోపల ఉన్న నరం తీసేసి దాన్ని క్లీన్ చేసి మనం సిమెంట్ పెట్టి ఫిల్ చేసేస్తాం సిమెంట్. సో దానికి ఏం చేస్తున్నామంటే

0: అంటే మనం ఆ పన్నుది లైఫ్ ప్రొలాంగ్ చేస్తున్నాం, అది గట్టిగా ఉండాలి.
1: అది
0: సో దాన్ని మనం లైఫ్ స్పాన్ పెంచుతున్నాం పన్నుది. సో దానికి మనం క్యాప్ వేయించుకుంటే ఇంకా బెటర్,
1: ఇంకా కొంచెం దాని జీవితకాలం పెరుగుతుంది, అంటే పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: సో దీని ఇది మనకు ఒక 5-10 ఇయర్స్ మినిమం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే రూట్ కెనాల్ సరిగ్గా చేయకపోతే, ఆ నరం సరిగ్గా క్లీన్ చేసేటప్పుడు చేయకపోతే, లేకపోతే చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది నెగ్లెక్ట్ చేసుంటే, అలా ఏమన్నా ఉంటే మీకు రూట్ కెనాల్ లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: కాబట్టి 10 సంవత్సరాలు కరెక్ట్ గా చేస్తే కనుక 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్యలు శ్రోతలతో.
2: హలో
0: హలో,
2: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం సార్,
2: న్యూ తరమల్ నగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే,
2: ఈ కింద దవడపళ్ళు రెండు ఊడిపోయినాయి మేడం, అటు సైడ్ ఇటు సైడ్. దాని పక్కలో పుచ్చి పిప్పలు అయింది, పూలు పడింది సన్నగా.
0: ఓకే,
2: దాని పక్కన మళ్ళీ నెక్స్ట్ పన్ను వేసుకొని క్యాప్ వేసుకోవచ్చా?
0: వేసుకోవచ్చు సార్, ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి ఒకసారి ఎక్స్రే తీయించుకొని చూయించుకుంటే అసలు దానికి క్యాప్ వేయగలుగుతారా, దానికి ఉట్టి సిమెంట్ పెడితే సరిపోతుందా, లేకపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలా అన్నది డాక్టర్ చెప్తారు సార్.
1: హలో,
3: హలో,
1: నమస్కారం అండి.
0: చెప్పండి మేడం. చెప్పండి మా.
3: నమస్తే మేడం.
0: నమస్తే మా.
3: చిన్న డౌట్, డెంటల్ ప్రాబ్లమ్ ఉంది, మేము సీనియర్ సిటిజన్స్ చూపించుకున్నాం. అయితే చిన్న డౌట్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్ నైట్ బ్రష్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎనామిల్ పోతుంది అవసరం లేదు, జస్ట్ మీరు రబ్ చేసుకోండి పుక్కిలు ఇచ్చండి అంటున్నారు, వచ్చింది ఏది బెటర్?
0: లేదమ్మా, కంపల్సరీ బ్రష్ చేసుకోవాలమ్మా, నైట్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎనామల్ పోయేది చాలా హార్డ్ టూత్ బ్రష్, హార్డ్ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి వాడితే, లేకపోతే చాలా గట్టిగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ ఫోర్స్ పెట్టి బ్రష్ చేస్తే అప్పుడు ఎనామల్ డ్యామేజ్ అవుతుంది మనకి. అంతేగాని 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడం అన్నది చాలా మంచిది.
1: అంటే మార్నింగ్ బ్రష్ చేసినట్లే నైట్ పడుకోబోయే ముందు కంపల్సరీ అంటారు ప్రతి వారికి,
0: టు అవాయిడ్ డీకేస్, అంటే పుచ్చులను అవాయిడ్ చేయడానికి.
1: ఓకే మ్యామ్. హలో,
4: రాజశేఖర్ అండి.
1: రాజశేఖర్ గారు
0: చెప్పండి,
1: మాట్లాడారు.
4: నమస్తే మేడం.
0: నమస్తే.
4: అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎందుకంటే పేరెంట్స్ స్టడీ మీద పెట్టిన ధ్యాస ఇంకా దేని మీద పెట్టరు, అయితే దగ్గరుండి పిల్లల చేత ఇది బ్రష్ చేయించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే స్కూల్కు పిల్లలు దగ్గరగా మాట్లాడేటప్పుడు వాళ్ళని భరించడం కష్టం అవుతుంది. అంటే అది వ్యక్తిగతంగా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేయప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది ఒకరు నేర్పిస్తే నేర్చుకునేది, పెద్ద అయిన తర్వాత లేదు అంటే మాత్రం అది బాగుండదు. కాబట్టి చిన్నతనం నుంచి అయితే కంపల్సరీగా తిన్న వెంటనే మాత్రం పుక్కిలించుకుంటే మాత్రం చాలా మటుకు నయం అని అంటారు, అది మీరు చెప్పవలసిన మాట. ఇంకోటి అంటే బ్రషింగ్ కూడా ఎలాంటి అలా చేస్తారు, ఏ విధంగా చేయాలి అది కూడా కాస్త తెలియజేయండి. ఈ కాస్త 2 మాటలు చెప్తాను.
0: బ్రషింగ్ అన్నది కంపల్సరీ ఒక సాఫ్ట్ టూత్ బ్రషే వాడాలి సార్, ఎవరైనా సరే హార్డ్ బ్రషెస్ వాడకపోవడం మంచిది. సాఫ్ట్ బ్రష్ వాడాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు.
4: అండ్ 2 మినిట్స్ కన్నా
0: 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు సార్, ప్రాపర్ గా చేస్తే 2-3 మినిట్సే చాలు. అండ్ మన పళ్ళ సర్ఫేస్ పళ్ళకి ఇట్లా 3 సర్ఫేసెస్ ఉంటాయి, పైన పళ్ళకి కింద పళ్ళకి, ముందు వెనకాల, మళ్ళీ మన బైటింగ్ సర్ఫేస్ మనం తినేటప్పుడు విరికేది. సో ఈ 3 సర్ఫేసెస్ మనం క్లీన్ చేస్తున్నామా అన్నది మైండ్ ఫుల్ గా 2 మినిట్స్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సార్. అది
4: ఇంకొకటమ్మా, ఇది సంవత్సరానికి ఒక్కసారి అయినా మనం క్లీనింగ్ అనేది కంపల్సరీ
0: చేయించుకుంటే బెటర్ సార్, సో దట్ మనకి ముందు ఏదైనా పుచ్చున్నా ఏదైనా ఉన్నా తెలిసిపోతాయి.
4: అది ఒకటి, పిల్లలకు కూడా ఆనందాన్ని పంచుకోండి స్వీట్స్ అన్నట్టు ఈ క్యాబరీ చాక్లెట్స్ ఇచ్చేస్తా ఉంటారు, అది ఎంతవరకు సంబంధం లేదని తెలిసినా కూడా చేస్తున్నారు, అది మీరు చెప్పండి కాస్త.
0: అంటే పిల్లల్ని చాక్లెట్స్ తినొద్దని మాత్రం చెప్పలేము సార్, సో చాక్లెట్స్ తిన్నా, చాక్లెట్స్ అనే కాదు ఏ స్టిక్కీ ఫుడ్ తిన్నా గానీ మౌత్ వాష్ చేసుకోవాలి.
1: హలో,
5: హలో,
1: నమస్కారం అండి.
5: నమస్తే మేడం, మాది కొయిలగూడెం అండి, నా పేరు రమేష్.
1: డాక్టర్ గారితో మాట్లాడండి.
5: నమస్తే మేడం.
0: నమస్తే సార్.
5: ఇది మా భార్యకు పన్ను కొద్ది తందుందని సిమెంట్ వేయించానండి.
0: ఓకే.
5: అది ఎక్కువ రోజులు ఉండలేదు.

0: లేదండి, మళ్ళీ ఊడిపోయింది అది. అది ఏం చేయమంటారు, మళ్ళీ సిమెంట్ వేయమంటారా లేదంటే రూట్ కెనాల్ చేయమంటారా?
1: మళ్ళీ ఒకసారి వెళ్ళి చూయించాలి సార్, సిమెంట్ వేశాక నొప్పి తగ్గిందా లేదా అన్నది చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. వేశాక మీకు నొప్పి తక్కువ ఉందా లేకపోతే నొప్పి అలాగే రికర్ అవుతూ వస్తుందా?
0: నొప్పి ఏం లేదు మేడం, నొప్పి ఏం లేదు.
1: నొప్పి లేకపోతే సిమెంట్ వేయించుకోండి సార. పుచ్చు అన్నది పెద్దగా ఉంటేనే రూట్ కెనాల్ చేస్తారు, క్యాప్ వేస్తారు. అవసరం లేదు, అవి వేయించే అవసరం లేదు సార్.
0: అయితే ఇప్పుడు నా పనులు కూడా కిందికి కొద్దిగా భర్త ఉన్నాయి మేడం, ఎందుకని ఇట్లా మనం చేపెట్టి ఇట్లా ఇట్లా అంటే కొద్దిగా తప్పుగా ఉన్నాయి. అది ఏం ఫాల్ట్ అంటే దేనివల్ల
1: అంటే మీ బ్రషింగ్ టెక్నిక్స్ బాగాలేవో లేకపోతే హార్డ్గా బ్రష్ చేస్తూ ఉన్నారో?
0: అరిగిపోయినాయండి పనులు కొద్దిగా.
1: అరిగిపోతే మీకు సెన్సిటివిటీ ఉంటుంది సార్ ఖచ్చితంగా.
0: ఏం లేదు మేడం, అట్లేం లేదు.
1: ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్.
0: అట్లనే మా పాపకు కొన్ని రెండు పండ్లు కిందికి కొద్దిగా ముంగడుకున్నాయి మేడం. అయితే ఒక 15 రోజుల క్రితం డాక్టర్ని కలిశాను. అది అది ఏముంటుంది, అది ఏపీ ఉండదు. అది ఏమంటది మేడం, క్లిప్
1: క్లిప్
0: ఉన్నారు. అయితే ఫస్ట్ అది స్కానింగ్ తీపియను, ఎందుకంటే స్కానింగ్.
1: అవును సార్, అవును సార్. ఎక్స్రే తీస్తే తెలుస్తుంది సార్ పన్ను లెంత్ ఎంత ఉంది, లోపల బొక్క ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది సార్. ఏం కాదు సార్, ఏం కాదు. ఏం కాదు సార్, ఏం కాదు.
0: ఏం కాదంటవా? అయితే కొద్దిగా పాచు ఉంది, అది పోవడానికి
1: అది స్కేలింగ్ అన్న ప్రొసీజర్ ఉంటుంది సార. క్లీన్ చేస్తారు వాళ్ళు, చేస్తారు ఆ ట్రీట్మెంట్ టైంలో.
0: అదే కొద్దిగా ఇంకా ముందు ఉండడం వల్ల కొద్దిగా పాచి అనేది వచ్చింది.
1: అది చేస్తారు సార్. అది
0: ఓకే ఓకే. అయితే మా భార్య కూడా ఒకటి వృత్యాలు చేపించాను మేడం, ఒక పన్ను పుచ్చిపోయింది ఆల్రెడీ.
1: ఓకే,
0: చేపిస్తే అది మంచిగా క్యాప్ వేసేది బాగానే ఉంది. దాని పక్క పన్నుకు మళ్ళీ ఇట్లా వచ్చింది, ఒకసారి సిమెంట్ వేయించాను.
1: ఓకే,
0: అది పోయి మళ్ళీ అక్కడ రంధ్రం ఏర్పడింది.
1: ఓకే, ఒకసారి చూయించండి సార్. మళ్ళీ దానికి కూడా వీలైతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారు. లేదు లేదు లేదు సార్, అది
0: పండ్ల పండ్ల పైన కొద్దిగా చిగురుకు కొద్దిగా నాది ఇట్లా కొద్దిగా బ్లాక్ కలర్ లో ఇట్లా గీతలాగా ఉంది.
1: ఓకే, అది ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. కొందరికి టొబాకో తినడం వల్ల, స్మోకింగ్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి.
0: స్మోకింగ్ నాకు అలవాటు
1: లేదు. ఒకసారి చూయించుకోండి.
2: కాబట్టి ఇప్పుడు అడిగిన శ్రోత చాలా సమస్యలు మేడం. అంటే ఆ పాచి ఇరుక్కుంటుందని, వాళ్ళ పాపకి వంకరగా పళ్ళు ఉండడం వల్ల తీశారని, అలాగే వాళ్ళ భార్యకు క్యాప్ వేశారు, ప్రక్క పన్ను మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయిందని, ఇప్పుడు ఈయనకు కూడా శ్రోతకు కూడా మళ్ళీ ఇబ్బందికరంగా ఉందని. అది ఇవన్నిటికీ ఏంటంటారు, అసలు క్లీన్లీనెస్ సమాధానమా?
1: అంతే మ్యామ్.
2: ఓకే, అంటే ఎప్పటికీ పళ్ళను శుభ్రంగా పెట్టుకోవడం.
1: అవును,
2: ఇన్ని సమస్యలకి ఒకటే కాబట్టి. ఓకే రైట్. హలో హలో శ్రోతలు, మరి ఇలా దంత సమస్యల గురించి మీకున్నటువంటి సంగతులు లేదా మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2324-0853, అలాగే 2955-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడి సమాధానం పొందొచ్చు. హలో.
3: నమస్తే అమ్మా.
1: నమస్తే అండి.
3: మరి సిమెంట్ వేసారు అమ్మా దవడకు, లాస్ట్ దవడకు సిమెంట్ వేసినాక మరలా ఒక 2-3 నెలలు అయిన తర్వాత రండి క్యాప్ ఇస్తామని అన్నారు. ఆ సిమెంట్ ఊడిపోయిందండి. మళ్ళా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారా లేకుంటే డైరెక్ట్ క్యాప్ వేస్తారా?
1: అది ఒకసారి ఎక్స్రే తీసి చూసి చేస్తారు సార్. మీకు అది వేసిన దగ్గర అంటే మీకు సపోర్ట్ లేకుండా సిమెంట్ పెట్టారా, పన్ను సైడ్కి పెట్టారా, పన్ను మధ్యలో సిమెంట్ పెట్టారా అన్నది ఉంటుంది సార్.
3: రెండు
1: పళ్ళ మధ్యలో పెట్టినందుకు దానికి సరిగ్గా సపోర్ట్ లేకుండా, స్ట్రెంగ్త్ లేకుండా పడిపోయి ఉంటుంది సార్. అదే ఒకసారి మళ్ళీ చూయించుకొని ఎక్స్రే తీయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
2: హలో.
4: నమస్తే డాక్టర్.
1: నమస్తే అండి.
4: ఇప్పుడు దంతాలకైతే ఇది చేస్తున్నారు కదా రూట్ కెనాల్.

0: అవును సార్.
1: వెడల్పుగా ఉంటాయి కాబట్టి దంతాలు. ముందు పళ్ళు పలసకు బద్దలాగా ఉంటాయి కదండి, అవి ఏమైనా పెయిన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా రూట్ కెనాలే చేయాల్సి వస్తుందా?
0: అంటే పన్ను స్ట్రక్చర్ కూడా చూస్తారు సార్. పన్ను మరీ పల్చగుండి రూట్ కెనాల్ చేయలేము, చేసినా పన్ను విరిగే ఛాన్స్ ఉంది, పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందంటే రూట్ కెనాల్ చేయలేరు సార్. అప్పుడు తీసేసి వేరే పళ్ళు పెడతారు, పక్క పళ్ళ సపోర్ట్ తోని బ్రిడ్జ్ లాగాన పెడతారు సార్. లేకపోతే ఇప్పుడు
1: కష్టమే కదండి.
0: ముందు పళ్ళు అంటే అప్పుడు ఒక్క పన్ను రెండు పళ్ళు పెట్టారు సార్. ముందు ముందర మనకు నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు కనిపించే ఆ 5-6 టీత్ మొత్తం పెడతారు, అలా పెడతారు. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ అని వచ్చాయి, ఒక్క పన్ను కావాలంటే ఒక్క పన్ను పెడతారు సార్. ఓకే.
2: హలో,
3: నమస్తే డాక్టర్.
0: నమస్తే సార్.
3: ఇంతకుముందు నేను క్వశ్చన్ వేస్తే అది నాకు ఆన్సర్ రాదు, కట్ అయిపోయింది.
0: ఓకే సార్, చెప్పండి.
3: అదే పండ్ల మధ్య సందు బాగా వస్తుంది దానికి ఎట్లా అని.
0: మీ ఏజ్ ఎంత సార్?
3: 55.
0: ఓకే, అంటే సందులు ఇప్పుడే వస్తున్నాయా లేకపోతే ముందు నుంచి ఉన్నాయా సార్?
3: ముందంటే మరీ 3 ఇయర్స్ బాగానేండి.
0: అంటే బాగా టూత్ పిక్ పెట్టడము అట్లా ఎక్కువ చేయడం ఏమైనా చేస్తున్నారా?
3: అదే కదా, అది ఇరికినప్పుడు తప్ప తీయాలి మేడం, దానివల్ల మళ్ళీ సంది ఎక్కువ అవుతుంది కదా.
0: ఆ టూత్ పిక్ వాడడం వల్ల ఎక్కువ అవుతుంది సార్.
3: దానికి రూట్ మార్గం లేదా మేడం?
0: లేదు సార్, పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్స్ వేయించుకోవాలి.
3: క్యాప్స్ వేయించుకుంటే
0: సెట్ అవుతుంది, గ్యాప్స్ తగ్గిపోతాయి.
3: మేడం ఇప్పుడు మన శ్రోతలకు ఒక విషయం చెప్పండి మేడం. రూట్ కెనాల్ అంటే ఏంది అనేది కావాలి మేడం.
0: ఓకే, ఇప్పుడు మనము పన్ను పుచ్చిపోయినప్పుడు పైన పైన పుచ్చిపోతే తీసేసి సిమెంట్ పెట్టేస్తాం. అదే పన్ను లోపలికి పుచ్చు కిందికి వెళ్తుంటే, నరం దగ్గరికి వెళ్తున్నట్టు అవుతే మీకు నొప్పి ఎక్కువ అవుతుంటుంది. అది మనము ఉట్టి పుచ్చు తీసేసి సిమెంట్ పెట్టే ఛాన్స్ ఉండదు అన్నమాట. పుచ్చు తీసేసి పర్మనెంటే సార్, రూట్ కెనాల్ అన్నది పర్మనెంట్ ట్రీట్మెంటే.
3: అంటే ఏమన్నా అక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని కొంచెం చికిత్స చేస్తే దాన్ని రూట్ కెనాల్ అంటారా మేడం?
0: ఆ రూట్ కెనాల్ అంటే మనం రూట్ పన్ను రూట్ లోపలికి వెళ్ళి నరం తీసేసి మొత్తం సిమెంట్ వేసి పన్నుని గట్టిపరుస్తాం సార్.
2: అంటే పన్ను కుదురు దాకా వెళ్తుంది
0: రూట్ లోపలికి,
2: రూట్ లోపలికి అంటే మన చిగురు లోపల ఉన్నటువంటి పన్ను రూట్ దాకా వెళ్తుంది.
0: రూట్ రూట్ కట్ చేసి క్లీన్ చేసి మనం సిమెంట్ ఫిల్ చేస్తాం.
2: సిమెంట్ ఫిల్ చేస్తారు. ఓకే, అంటే అది దాన్ని గట్టితనం పెరగడానికి
0: పెరగడానికి.
2: ఓకే ఓకే ఓకే, రైట్. హలో,
4: హలో,
2: నమస్తే అమ్మా, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
4: హలో మేడం, నాకు అన్ని పళ్ళన్నీ గ్యాప్స్ వచ్చినాయి, ఏ తిన్నా మధ్యలో ఇరిపిపోతుంది, ఏం చేయాలి మేడం దీనికి?
0: అంటే ఇప్పుడే కొత్తగా గ్యాప్స్ వస్తున్నాయమ్మా, ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయా?
4: అంటే నేను 1 ఇయర్ ముందు ఏం చేసినా అంటే మొత్తం క్లీన్ చేయించుకున్నా. క్లీన్ చేయించుకున్నాక అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేస్తారంటే నాకు కొంచెం భయం అయింది, వెళ్ళలేను. వెళ్ళకపోయేసరికి అది మొత్తం పళ్ళు మధ్యలో ఇరికి చాలా ప్రాబ్లం అవుతుంది.
0: ఒకసారి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా, చూయించుకోండి.
2: ఇప్పుడు రూట్ కెనాల్ ఆమెకు భయం అంటున్నారు కదా డాక్టర్ గారు, అది అంటే ఎలా అంటే నొప్పి లేకుండా చేస్తారా?
0: నొప్పి అంటే ఫస్ట్ సిట్టింగ్ లో కొంచెం ఉంటుంది మేడం, దానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇచ్చి చేస్తారు.
2: ఓహో,
0: ఫస్ట్ సిట్టింగ్ లో కంపల్సరీ ఇస్తారు, ఎవరికైనా సరే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు చేసిన కాలర్ తను భయమేసి చేయించుకోలేదు కాబట్టి వెళ్ళి చూయించుకుంటే తనకు ఆ పన్ను విరిగి గ్యాప్ ఎట్లా వచ్చింది అన్నది దాన్ని బట్టి
2: తెలుస్తుంది ట్రీట్మెంట్. హలో,
5: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే, మాట్లాడండి డాక్టర్.
5: ఇప్పుడు ఇప్పుడు స్కేలింగ్ అనేది ఎన్ని రోజులకు చేసుకోవచ్చండి? పళ్ళకి స్కేలింగ్ అనేది చేస్తే దాని ఎనమిది ఏమైనా పూర్తంతా చేస్తే స్కేలింగ్ ద్వారా
0: నార్మల్ గా అయితే 6 మంత్స్ అంటారు, కానీ మనం ఒకసారి చేయించుకున్నాక దాని మెయింటెనెన్స్ బట్టి మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, దాని తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుంది అన్నది మళ్ళీ రికవర్ అవుతా మళ్ళీ 6 మంత్స్ కో 1 ఇయర్ కో చేయించుకోక తప్పదు సార్. ఇయర్లీ వన్స్ చూపించుకోవచ్చు సార్. లేదు సార్ ఇంకా క్లీన్ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు ఇంకా

0: ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రోన్ అవుతారు. సో వాళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత బెటర్ సార్.
1: అంటే ప్రత్యేకించి ఈ డయాబెటిక్ బీపీ వాళ్ళు, అంటే బీపీ ప్రభావం కూడా ఏమన్నా దంతాల మీద ఉండే అవకాశం ఉందా?
0: డెఫినెట్గా ఉంటుంది.
1: ఓకే, కాబట్టి వాళ్ళు
0: హై బీపీ వాళ్ళకి జింజావెల్ ప్రాబ్లమ్స్, జింజావైటిస్ అని ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి.
1: ఓకే ఓకే, కాబట్టి మరి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్లుగా మరి అంటే షుగర్ లేదా బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువ జాగ్రత్త పడాలి. అలాగే సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ తమ దంతాలని శుభ్రంగా పెట్టుకోవడం అనేది ఒక ఒక విధిలాగా పెట్టుకుంటేనే మన నోటి శుభ్రత ఉన్నప్పుడు అది మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ధన్యవాదాలండి డాక్టర్ దీప్తి గారు.
0: థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు యశోద హాస్పిటల్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3:02. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
5: जैसा हमारे सभी श्रोता जानते हैं, गुरुवार का दिन है और होता है कहानी पद्मश्री की. एक ऐसी महिला जिसने कुछ ऐसा काम किया है जिसे पूरे देश दुनिया में जाना गया, उन्हें मिलता है पद्मश्री. उनकी हम बात करेंगे, तो वो कौन है?
6: वो है बसंती देवी बिष्ट, जो कि उत्तराखंड की पहली महिला जागर लोकगायिका है.
5: बिल्कुल, इनके बारे में आज बातचीत होगी.
6: हाँ.
5: और आज एक खास दिन भी है, सतत गैस्ट्रोनॉमी दिवस, इसके बारे में थोड़ी जानकारी दी जाएगी.
6: बिल्कुल, और आज मुझे कुछ कहना भी होगा, तो उसके अंतर्गत हम बात करेंगे ऑनलाइन शॉपिंग में सबसे बड़ा पछतावा क्या रहा आपका.
5: बिल्कुल, सबका कुछ ना कुछ अनुभव रहा होगा,
6: क्योंकि शॉपिंग सभी करते हैं ऑनलाइन.
5: हाँ.
6: तो आपने अगर शॉपिंग करी है तो उसमें आपने ऐसी क्या चीज ली कि आपको पछतावा कि अब हम कभी नहीं ऑनलाइन शॉपिंग करेंगे?
5: तो इस बारे में जरूर अपने अनुभव हमारे साथी हमसे साझा करेंगे. और कुछ उपयोगी टिप्स होंगे जो हमारी सखियां हमें बताएंगी कि खाना बनाते समय कौन कौन सी चीजें हैं जो बहुत उपयोगी हो सकती हैं. भाई, खाना अगर जल्दी पकाना है तो क्या, तुरंत घर पे मेहमान आ गए तो फटाफट क्या बन सकता है, तो इस तरह के जो
6: भी क्या चीज अगर कुछ कम ज्यादा हो गया है तो उसको कैसे बैलेंस कर सकते हैं, उसके बारे में भी बात.
5: इसके अलावा लंबे समय तक अगर आपको सहेज कर रखना है किसी खाने पीने की चीज को, चाहे वो पकी हुई है या कच्ची है, उसके बारे में भी उपयोगी टिप्स हमें सखियां बता सकती हैं.
6: बिल्कुल,
5: ये सारी बातें करेंगे विस्तार में, लेकिन पहले गाना सुन लें.
6: हाँ बिल्कुल, गीत सुनते हैं.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదీరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వెల్లడించింది. ఈ కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరుగుతాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్తో పాటు పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో దొరికిన ముఠాయిల లింక్ ఆధారంగా ఈగల్ ఫోర్స్ టీం ఒడిశా వెళ్లింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు

అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. టెలిగ్రామ్ యాప్లో పలు ఛానళ్లను ఉగ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా కోసం వినియోగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హాయ్ హలో నమస్తే ఆదాబ్ గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బయటికొచ్చి చూస్తే టైమేమో, నేను చెప్తాను కదా మీరు బయటికి వచ్చి చూడక్కర్లేదు, మీ వాచ్లను చెక్ చేయాల్సిన పని లేదు. టైం 5:04 దాటి 3 సెకండ్లు. ఇంకా ఇంటికెళ్ళే రూటు మొత్తం రోడ్డు బ్లాక్ అయినా పర్వాలేదు. మీరు ఎక్కడ ఉన్నా, కార్లో ఉన్నా, బైక్ మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, కూల్గా రిలాక్స్డ్గా సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ నేను చెప్పే కబుర్లు వింటూ. ఇక మన షో చాయ్తో హాయ్ కబుర్లు చెప్పడానికి ఐ యామ్ అబ్సల్యూట్లీ రెడీ. అండ్ మీకు ఇప్పుడు చాయ్ తాగాలనిపించినా, ఎప్పుడు ఈ షో మొత్తంలో ఎనీ టైం మీకు చాయ్ తాగాలనిపిస్తే అస్సలు ఆలోచించకండి, తాగేయండి. కమింగ్ అప్ అ వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పెద్ది.

0: పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. బాలాజీ రచనకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. స్టూడియోలో సమయం 5:10 దాటి 40 సెకండ్లు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాం. ఆ తర్వాత అమ్మయ్యా ఇంక ఇంటి రిలాక్స్ అయిపోదాం అని ఇంటికి వస్తాం. కానీ ఏదో ఒక పని మళ్ళీ ఉండనే ఉంటుంది. గదిరేపటి కోసం ప్రిపరేషన్ కావచ్చు, పిల్లలకు హోంవర్కులు చేయించడం కావచ్చు, ఇల్లు క్లీనింగ్ కావచ్చు, వంట కావచ్చు, ఏదైనా గానీ మళ్ళీ పని మాత్రం మనమే చేసుకోవాల్సిందే. మరి వెన్ ఈజ్ ది రిలాక్సింగ్ టైం అంటారా? చెప్పనా? ఎవ్వరికి ఏమి చెప్పకుండా మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ కొలీగ్స్తోనూ అన్అఫీషియల్ హాలిడే తీసేసుకొని మంచి పార్కుకో, సిటీ అవుట్స్కర్ట్స్కో, లేదంటే హాలిడే డెస్టినేషన్ స్పాట్స్కో ఎక్కడికైనా సరే ఫుడ్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంక అందరు కలిసి ఆడుకోండి, పాడుకోండి, ఎంజాయ్ చేయండి. మేక్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ డే ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇలా చేయడాన్ని అంటారు పిక్నిక్ అని. ఈరోజు జూన్ 18 వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ పిక్నిక్ డేని జరుపుకుంటారు. పిక్నిక్ అంటే జస్ట్ అందరం కలవడం, భోంచేయడం, ఆడుకోవడం మాత్రమే కాదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైంని గడపడం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ డేస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గ్యాదరింగ్, ఇట్ ఈజ్ ఎ సెలబ్రేషన్గా మనం చేసుకోవాలి. మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం పిక్నిక్ డే గురించి ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: కదా సినిమా నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

0: కొంటున్నాం.
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 5:18 దాటి 45 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీ ఇంట్లో వాతావరణం హాట్ హాట్ గా ఉందా? మీ ఆవిడ ముఖంలో సంతోషం చూడాలనుందా? మీ పిల్లలు అమ్మా నాన్న ఐ లవ్ యూ అంటే గట్టిగా హత్తుకోవాలనుందా? మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ల ముఖంలో తృప్తిని చూడాలనుందా? టోటల్ గా మీ ఫ్యామిలీ అంతా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో హ్యాపీగా ఒకరోజు గడపాలని ఉందా? అయితే వీరందరికీ మీరు చెప్పాల్సిన మాట, మనం పిక్నిక్ కి వెళ్తున్నాం అని. నిజమండి బాబు, పిక్నిక్ అనగానే పిల్లల నుండి పెద్దల దాకా మురిసిపోయి ఎగిరి గంతేసి ఆనందాన్ని చూస్తారు వాళ్ళు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఈరోజు అంతర్జాతీయ పిక్నిక్ డే సందర్భంగా పిక్నిక్ ఇంపార్టెన్స్ ని మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో, అందరితో అలా ఒకరోజు అన్నీ మర్చిపోయి ఆడుకుంటూ, తింటూ, పాడుకుంటూ ఆనందంగా గడపడం, నేచర్తో మమేకం అవడం, మెమొరీస్ని క్రియేట్ చేసుకోవడం, ముఖ్యంగా మానసికంగా సాటిస్ఫాక్షన్ని పొందడం, ఇది ఈ పిక్నిక్ డే స్పెషల్. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ వీకెండ్ కానీ లేదా అన్ఆఫీషియల్ హాలిడే తీసుకుని ఒక చిన్న పిక్నిక్ని ప్లాన్ చేసుకోండి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమోరబుల్ డేని మీరే క్రియేట్ చేసుకోండి. హ్యాపీ ఇంటర్నేషనల్ పిక్నిక్ డే.

వండర్ఫుల్ పిక్నిక్ పాట విన్నారు కదా, ఫ్రమ్ ద మూవీ బ్రహ్మోత్సవం. కార్తిక్ పాడిన పాట, శ్రీకాంత్ అడ్డాలా రాసిన పాట, మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాట విన్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఐదు గంటల 25 నిమిషాలు దాటి 57 సెకండ్లు స్టూడియోస్ లో మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే శ్రవంతి. ఎస్, మరి పిక్నిక్ గురించి మాట్లాడుకున్నాం, పిక్నిక్ గురించిన వండర్ఫుల్ సాంగ్ కూడా విన్నాం. మరి వెకేషన్ టూర్ ప్లాన్ చేద్దాం అని అనుకునే మరుక్షణం మనందరి నోట్లో నుంచి వచ్చేటటువంటి డెస్టినేషన్ గో గో గో గోవా అని. ఎస్, గోవా ఇస్ డెఫినెట్లీ ఎ వండర్ఫుల్ హాలిడే డెస్టినేషన్. బ్యూటిఫుల్ బీచెస్, సన్ రైజ్, సన్సెట్ పాయింట్స్, యమ్మీ యమ్మీ ఫుడ్, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలులు అన్నీ గుర్తొస్తాయి. అయితే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ గోవాకి మాత్రం రాలేదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 500 చిన్న రాజ్యాలు మన దేశంలో విలీనం చేయబడ్డాయి. దానికి ముఖ్య కారకుడు ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఈ చిన్న రాజ్యాలు విలీనం చేయబడడం అంత ఈజీగా జరగలేదు. అలాంటి ఒక ప్రాంతమే గోవా. గోవాని పోర్చుగీస్ వారు వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఫైనలీ 1961 డిసెంబర్ 19 మన దేశంలోనికి విలీనమైంది గోవా. అంటే 14 ఇయర్స్ పట్టిందనమాట. జూన్ 18, 1946 డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు తన మొదటి సత్యాగ్రహంతో ఉద్యమాన్ని లేవనెత్తాడు. ఆ తర్వాత అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలని సైత్యం త్యాగం చేసి గోవా విముక్తి కోసం కృషి చేశారు. అందుకే ఈ రోజుని గోవా విప్లవ దినోత్సవంగా జరుపుకుంటారు. స్వేచ్ఛ యొక్క విలువను, దేశభక్తిని, త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు ఈరోజు. గోవా విముక్తి కోసం పోరాడినటువంటి వీరులందరికీ కూడా నివాళి అర్పిద్దాం. మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలా

0: భీమ్స్ స్వీయ సంగీత సారథ్యంలో చిన్మయ్తో కలిసి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం, చిత్రం డెకాయిట్.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

చిత్రం కోసం సాయి అభ్యంకర్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు మ్యూజిక్ కంపోజ్డ్ బై సాయి అభ్యంకర్. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లో, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. 5:36 అవుతోంది. ఈరోజు జూన్ 18. ఈరోజుకి కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ. అయితే వాటిలో ముందుగా క్లీన్ యువర్ అక్వేరియం డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏముంటుంది, మనందరం ఇళ్లలో అక్వేరియం పెట్టుకుంటూ ఉంటాం. అందులో ఉండేటువంటి చిన్న చిన్న రాళ్ళ నుంచి డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా ఫిషెస్, గ్లాస్ సైడ్స్, వాటర్ అన్నీ క్లీన్గా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజుని జరుపుకుంటారు కొన్ని ప్లేస్లలో. అలాగే ఇంటర్నేషనల్ పానిక్ డే. పానిక్ అవ్వడం అంటే భయపడడం, స్ట్రెస్ అవ్వడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అంశం. ఎందుకంటే పానిక్ అయిపోయి, భయపడిపోయి, స్ట్రెస్ అయిపోయి ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. చాలా చిన్న వయసులో హార్ట్అటాక్ రావడం, బీపీలు రావడం, డయాబెటీస్ రావడం, ఇదంతా కూడా ఆ స్ట్రెస్ అవ్వడం వల్ల. అది తగ్గాలి అంటే ఇష్టమైన వారితో కలిసి గడపడం, మెడిటేషన్ వంటివి చేయడం, వీటి వల్ల రిలాక్స్డ్గా ఉండడం, హ్యాపీగా ఉంటారన్నటువంటి ఈ చిన్ని అవేర్నెస్ని పెంచడం ఈరోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ సూషీ డే కూడా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. సూషీ అనేది ఒక రకమైనటువంటి జాపనీస్ ఫుడ్. ఫిష్తో చేసేటటువంటి ఒక మీల్, టేస్టీగా, హెల్దీగా, యమ్మీగా ఉండేటటువంటి ఒక యునీక్ ఫుడ్ కాబట్టి సూషీ డేని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ పాట తర్వాత. వెంటనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:42 దాటి 21 సెకండ్లు. ఈరోజు డే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డేగా కూడా జరుపుకుంటారు ఇవాళ. అంటే ఏంటి అంటే, రైతులు పండించేటటువంటి పంట మన ఆకలిని తీర్చడమే కాదు, అది ప్రకృతిపైన ఇంకా మన ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈరోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, స్థానికంగా పండించేటటువంటి పంటలు, సీజనల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని ప్రోత్సహించడం, ముఖ్యంగా నేచర్ కి ఎటువంటి హాని కలిగించకుండా ఫుడ్ ని పండించడం అన్నమాట. పండించడం అండ్ వినియోగించడం. కాబట్టి ఆహారాన్ని దైవ సమానంగా చూడడం, వేస్ట్ చేయకుండా కావలసినంత మాత్రమే ఉపయోగించడం, ముఖ్యంగా స్థానిక రైతుల్ని ప్రోత్సహించడం, వారు పండించిన పంటల్ని, వారు పండించిన ఉత్పత్తుల్ని కొనడం వంటివి అలవాటు చేసుకోవాలని ఈరోజు చెప్తుంది. ఈరోజు సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డేగా జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన పర్యావరణం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు, వీటికోసం మనమందరం కూడా కృషి చేద్దాం. స్థానిక రైతన్నలకు సపోర్ట్ చేద్దాం, ఆర్గానిక్ ఫుడ్ ని ఎంకరేజ్ చేద్దాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహనీయులు, నాయకులు, స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవిస్తూ వారి పేరు మీద ఒక కూడలిని గాని, రోడ్వేకి గాని, హైవేకి గాని, ఇంకా డిస్ట్రిక్ట్లకు పేర్లను కూడా వారి పేర్లతో జోడించి మనం వారికి గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. ఇది చాలా మంచి విషయం. అయితే రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ తలపతి విజయ్ గారు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు, అభినందనీయం కూడా. 16 కిలోమీటర్ల హైవే వెల్లచ్చేరి నుండి తంబరం వరకు గల ఈ హైవేకి ఇండియన్ సోల్జర్ ద బ్రేవ్ అశోక చక్ర అవార్డు మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి పేరు మీదుగా, అంటే వారి పేరుగా హైవేకి పేరు పెట్టడం జరిగింది. దేశం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన ఒక సైనికుడి పేరుతో ఆ హైవేకి పేరు పెట్టడం నిజంగా చాలా మంచి విషయం అనిపించింది. సెల్ఫ్లెస్గా దేశం కోసం ప్రాణాల్ని అర్పించినటువంటి ఈ నేషనల్ హీరో ఎప్పటికీ మనందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు.

మేజర్ ముకుందు వరదరాజన్ బయోపిక్గా నిర్మించినటువంటి సినిమా అమరం చిత్రం నుండి పాట విన్నారు. పాడినవారు రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి. ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ప్రకటనకు ముందు మిన్న మీరు ఆ పాట హిట్ 3 చిత్రం నుండి అనిరుద్ధ్ పాడింది.
4: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 6:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
1: PLI है ना?
2: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर।
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్కనాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామగుండంలో ఉత్పత్తి చేసే ఎరువులను అధిక శాతం రాష్ట రైతు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికే ఇవ్వాలని రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క కోరారు. వానాకాలంలో పండించే 7 రకాల సన్నరకం వంగడాలకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరి అధిక శాతంలో పండించినట్లు తెలిపారు. అలాగే మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు తీసుకురావడానికి సహకారం అందించాలని మంత్రులు కోరారు. తొలిసారిగా డిజిటల్ కేబినెట్ విధానంలో కాగితరహిత సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వీబీ జీరామ్జీ పథకంలో 40-60 నిష్పత్తిని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేయడానికి పలువురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఇకో పార్క్లో మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 17.84 కోట్లు విలువైన ప్రాజెక్టులతో మొత్తం 35.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.

0: పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్, మెదక్, వరంగల్ వంటి పలు జిల్లాల్లో 17.66 కోట్ల విలువైన వివిధ ఈకో పార్కులు, అర్బన్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక వసతులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న రాష్ట కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో నాయకులు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా ఈ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే సంస్థాగత కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. వానాకాలం పంటల సాగు వేళ రాష్ట రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్ నుండి మొత్తం 7 రకాల సన్న వడ్ల రకాలకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
1: 15048, HMT Sona, J Shriram, KNM 1638, WGL 44, KNM 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం.
0: జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని అన్నారు. పరీక్ష జరిగే రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ రాష్ట సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్లో పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 30 నెలల పాలన తర్వాత టీజీఎస్ ఆర్టీసీ సాధించిన ప్రగతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జులై 1 నుండి 11% ఆర్పీఎస్, 2021 ఫిట్మెంట్ను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఉద్యోగి శంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల చెక్కు, ఒక ఉద్యోగం, ఇల్లుతో కూడిన తక్షణ సహాయాన్ని అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 2,8815 కొత్త బస్సుల కొనుగోలు, 1,137 కంటే ఎక్కువ కారుణ్య నియామకాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వేములవాడ వంటి ప్రాంతాల్లో బస్ డిపోలు, స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau, ek hi hamara motto, Nasha Mukt Bharat, fully usko implement karne ka hai. Jo hamara motto hai, say no to drugs or say yes to life, fully usko implement karne ka hai. Because wapas aana bahut mushkil, kyunki ek bar aap drugs ke side jaane ke baad, it is very difficult, but yes, it's always there is a possibility, but it is better to not to go in that direction, be of various reasons, be of peer pressure or to try new things or for various things, maintain a healthy lifestyle and to go in that direction.
0: Usmania University Employment Bureau, Force 9 Executive Services Private Limited సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 10 మంది ట్రైనీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 35,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. 26 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్య గల గ్రాడ్యుయేషన్ పూర్తయిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతల సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం హెచ్ఆర్ ఏ వర్మను 9247529679 నంబర్లో సంప్రదించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో యోగా దినోత్సవానికి సంబంధించిన అన్ని

0: ఏర్పాట్లు పూర్తి చేశామని పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యత తెలుసుకుని యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని అన్నారు.
1: ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ యోగాను అందరూ అనునిత్యం ఆచరించాలని మేము కోరుకుంటున్నాం.
0: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈరోజు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గృహ అవసర వస్తువులను, పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ది కోసం పోలీస్ శాఖ తరపున ఎప్పుడూ ముందుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈరోజు జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి కేంద్రంలోని సౌకర్యాలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:20:32. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో ముందుగా మీరు వినబోయే పాట లియో చిత్రం కోసం శ్రీకృష్ణ సాయి చరణ్ భాస్కర్ పాడిన పాట, శ్రీనివాస మౌళి రచనకు అనిరుద్ధ్ సంగీతం.

0: Rest in peace.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

0: విక్రమ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్, పృథ్వీ చంద్ర పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: గురుజీ, అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?
3: ఎందుకంటే నువ్వు కూడా ఒక అస్త్రానివి.

0: బ్రహ్మాస్త్ర చిత్ర కోసం శ్రీరామచంద్ర జోనితా గాంధీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ప్రీతం సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

హాయ్ నాన్న, సినిమా కోసం కాలభైరవ ఇంకా శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట విన్నారు. గీతరచన కృష్ణకాంత్, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్.

0: నేనే.
1: హాయ్ నాన్న, సినిమా కోసం కాలభైరవ ఇంకా శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట విన్నారు. గీతరచన కృష్ణకాంత్, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరుండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపట్టడానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవే ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల

0: ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి, కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు, ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు, ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం, దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కరెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం, బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే, ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730 నంబర్ మరోసారి 0951522070 39. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం నుండి శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: జెర్సీ చిత్రం కోసం అనిరుద్ రవిచందర్ శక్తి శ్రీగోపాలన్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ రచనకి అనిరుద్ సంగీతం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మెట్టాయం చిత్రం కోసం సిద్ధార్థ్ బస్రూర్ పాడిన పాట విన్నారు. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వినండి తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్దిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ

సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుం అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 144416 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన యోగా ఫర్ వర్కింగ్ ఉమెన్. ఈ అంశం గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మహిళల ఆరోగ్యం కోసం యోగా, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఈ యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రొఫెసర్ సునీత జోషి గారు. వీరు గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రసూతి స్త్రీ రోగ నిపుణులు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సునీత జోషి గారు.
1: నమస్తే అండి.
0: మేడం, ఇప్పుడు చూస్తే మహిళల ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేసిందని అవేర్నెస్ అయితే అందరికీ వచ్చింది. అయితే అవేర్నెస్ ఉంది కానీ వాళ్ళకి చేసుకునే టైం అయితే ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా మహిళలకే చాలా పనులు, దట్టు వర్కింగ్ ఉమెన్ అంటే డబుల్ ధమాకాలా ఉంటుంది వాళ్ళకి. 24 o'clock ఎలా తిరుగుతుందో వాళ్ళు కూడా అలా తిరగాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి ఇదర్ ఇంట్లో అయినా లేదంటే వర్క్ ప్లేస్లో అయినా ఒక 5 to 10 minutes చేసుకునే యోగా టిప్స్ ఏమైనా చెప్పండి మ్యామ్.
1: మీరు అన్నట్టుగా ఈ కాలం గృహిణి ఆర్ మహిళకి ఇంతకుముందు మహిళ గృహిణిలాగే ఉండేది. సో అప్పుడే ఎన్నో బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో గృహ బాధ్యత, మళ్ళీ ఆఫీస్లో కూడా బాధ్యత, రెండు వైపులా కూడా ఆమె నలిగిపోతుంది. దానికి తన శరీరాన్ని మనసుని కూడా తయారు చేసుకోవాలి. సో తయారు చేసుకోవాలి అని అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికి మనం మాత్రలే వేసుకుని ఎంతో కాలం ఉండలేము. కాబట్టి మనం ఎలాంటి వ్యాధి రాకుండా శారీరకంగా బలంగా తయారవ్వాలి. దానికి ఆహారం, ఆహారంతో పాటు కూడా విహారం అంటే యోగా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అయితే సమయం చాలా కష్టంగా అయిపోతుంది. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భర్తను ఆఫీస్కి పంపించాలి, తను వెళ్ళాలి. దీనికి వంట వార్పు ఇవన్నీ ఉంటాయి.
0: ఇవన్నీ మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. మెంటల్ స్ట్రెస్ అండ్ చేసేటప్పుడు ఫిజికల్ స్ట్రెస్.
1: సో దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి మధ్యాహ్నం పూట లంచ్ కంటే ముందు ఒక 15 నిమిషాలు ఒక రూమ్ తీసుకుని అందులో యోగా చేసుకోవడం. అక్కడే ఉండే వాళ్ళందరూ కలిసి ఒక యోగా టీచర్ని ఎవరినైనా పిలిస్తే ఎవరైనా వస్తారు. రోజు ఒక 15 నిమిషాలు లేదా ఒకరు కొద్ది మంది నేర్చుకుని మిగతా వాళ్ళకి నేర్పించవచ్చు. సో అలా ఇప్పుడు జరుగుతోంది కూడా, అలా చెయ్యొచ్చు. తర్వాత రెగ్యులర్గా చేసే ఒక యోగా, అది మనకి యోగా డే రోజు గవర్నమెంట్ అన్ని ఛానల్స్లో కూడా చూపిస్తుంది. అలాగే ప్రముఖమైన స్థలాల్లో, ఆఫీసులలో కూడా చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఈజీగా చేసే కొన్ని నిలబడి చేసే ఆసనాలు ఉంటాయి, కొన్ని కూర్చుని చేసే ఆసనాలు ఉంటాయి. తర్వాత ప్రాణాయామం, ధ్యానం ఉంటుంది. సో ఇదంతా

0: అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లో జరిగిపోతుంది. దీన్ని ఫాలో అవ్వడం ద్వారా మనము ఆరోగ్యంగా ఉండటానికి సరిపోతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మహిళల ఆరోగ్యానికి, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్కి ఇది చేసుకోవచ్చు. లేదా ఉదయాన్నే కుటుంబం అందరూ కలిసి కూడా చేసుకోవచ్చు. ఉదయాన్నే మా మామూలుగా 6 లేచేవాళ్ళు 5:30 లేస్తే ఒక 15-20 నిమిషాలు కుటుంబంలో ఉండే తల్లి, తండ్రి, పిల్లలు, వృద్ధులు ఉంటే అత్తగారు, మామగారు అందరూ కూడా కూర్చుని చిన్న చిన్న ఆసనాలే మనము, తర్వాత మొదట రిలాక్సేషన్ టెక్నిక్స్, అంటే ఏదైనా కూడా యోగా చెయ్యాలి అని అంటే అంతకంటే ముందు దానికి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. దాంట్లో ఏంటి, నెక్ మూమెంట్స్, ఆ తర్వాత కాళ్ళు చేతులు మూమెంట్స్, ఆ తర్వాత హస్తపాదాసనము, తాడాసనము, వృక్షాసనము, ఇవన్నీ నిలబడి చేసే ఆసనాలు. ఆ తర్వాత
1: చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు
0: చేయొచ్చు, చెయ్యొచ్చు ఈజీగా, ఎంత వీలైతే అంత. ఎవరు కూడా కష్టపడక్కర్లేదు, వృద్ధుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ కష్టపడకుండా వాళ్ళకి ఎంత వీలైతే అంతనే వంగడం,
1: వాళ్ళ మెడికల్ హిస్టరీ
0: హిస్టరీని పట్టి చేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత మళ్ళీ కొన్ని కూర్చుని, కింద కూర్చుని చేసే ఆసనాలు ఉంటాయి. దాంట్లో పశ్చిమోత్తాసనం ఉంది, ఆ తర్వాత భుజంగాసనం ఉంది, అవి పడుకుని చేసేవి, మార్జాలాసనం ఉంది, గోముఖాసనం ఉంది, వక్రాసనం ఉంది. సో ఇలాంటివి, సో ఇలాంటివి కొన్ని కొన్ని ఆసనం. ఆ తర్వాత మనకి ప్రాణాయామం, ప్రాణాయామంలో కూడా నాడీశోధన ప్రాణాయామం ఉంది, అనులోమ విలోమ, కపాలభాతి, ఆ తర్వాత భ్రామరి, ఇవన్నీ చేయడం ద్వారా మనకి చిన్న కొద్ది సమయంలోనే మినిమం చేస్తాము. ఆ తర్వాత సమయం ఆదా అవుతుంది, మనకి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అందుకే కూడా గవర్నమెంట్ మనకి ఒక 1 గంటలో చేసుకునే అన్ని ఆసనాలని, కొంత ప్రాణాయామాన్ని కూడా ఇవ్వబడుతోంది. మనకి యోగా డే, నేషనల్ యోగా డే రోజు అది అది మనకిచ్చిన ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో దాన్ని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/2 గంట సమయంలో అప్పుడైనా చేసుకోవచ్చు. లేదా ఆఫీస్ నుండి వచ్చాక ఫ్రెష్ అయిపోయి, ముఖ్యంగా యోగా చేసే కంటే ఒక 2 గంటల ముందు కనీసం, లేదా 3-4 గంటల ముందు అయితే మరి మంచిది, భోజనం చేసి ఉండి, అంటే 3-4 గంటల గ్యాప్ ఉండాలి భోజనానికి, యోగా ఆసనాలు వేయటానికి. సో ఇది సాయంత్రం 6:30 కూడా ఒక 1/2 గంట సేపు చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ఈవెన్ మనము వంట చేస్తూ చేస్తూ కూడా కొన్ని చేసుకోవచ్చు. సో మన అది నేను యోగా అని అనను, కాకపోతే మన ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్, సో అలాంటివి మనం చేసుకోవచ్చు.
1: చక్కని విషయం చెప్పారండి, మనం పని చేస్తూ కూడా యోగా చేసుకోవచ్చు అని. ఇక్కడ మన హైదరాబాద్ లాంటి సిటీలు చూసుకుంటే చాలా సమయం మనకి ట్రావెలింగ్ లోనే అయిపోతుంది. సో ఇలా బస్సులో ట్రావెల్ చేసే మహిళలకు కానీ, లేదంటే కారులో వెళ్లే వాళ్ళకి కానీ, కూర్చుని అప్పుడు ఆ టైంలో చేసుకునే శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయా?
0: ప్రాణాయామం ఈజీగా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ అక్కడ కూడా భోజనం చేసి ఉంటాము. దాంట్లో ఏంటి, అనులోమ విలోమం ఉంది మనం, అంటే నాడీశోధన ప్రాణాయామము, స్లోగా మనం బ్రీతింగ్ తీసుకోవడము, మళ్ళీ ఒక నాసిక ద్వారా తీసుకోవడము శ్వాసను, ఇంకొక నాసిక ద్వారా వదలడం. సో ఇది మనం కారులో కూర్చుని, బస్సులో కూర్చుని చేసుకోవచ్చు. అలాగే భ్రామరి ఉంది, అది కూడా చేసుకోవచ్చు. కపాలభాతి కొంచెం కష్టం బస్సులో అలాంటిది, కాకపోతే ఈ రెండు కూడా ఈజీగా శీతలీ ప్రాణాయామం ఇలాంటివి చేసుకోవచ్చు. చేతులు రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి కాళ్ళు చేతులు కదిలించడము ఇది. ఆ తర్వాత మనం ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఉద్యోగస్తులందరికీ కూడా ఏంటంటే ఒకే దగ్గర కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసేదే ఎక్కువైపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువైపోయారు. సో ఈ ప్రాబ్లంతో చాలా మనకి ఏమంటారంటే ప్యాసివ్ స్మోకింగ్, సిట్టింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండె జబ్బులు కానీ ఇంత చిన్న వయసులో రావడానికి, ఆ తర్వాత బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ రావడానికి ఇలాంటి మన అలవాట్లే చాలా దోహదపడుతున్నాయి. సో వీటి నుండి తప్పించుకోవడానికి ప్రతిసారి లేవడం, కొద్దిసేపు నడిచి రావడం, ఆ తర్వాత చిన్న చిన్న కాళ్ళు చేతులు కదుపుతూ ఉండడం, కూర్చున్న దగ్గరే మనం కాళ్ళని కదుపుతూ ఉండడం చిన్న సైకిల్ తొక్కినట్టుగా, సో ఇలా చేయడం ద్వారా కూడా మనము శారీరక శ్రమనే అది కూడా. సో రక్త ప్రసరణ, దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది, లేకపోతే రక్తం గడ్డగడుతుంది.
1: అందుకని ఇప్పుడు స్టంట్స్ అనేది చాలా సర్వసాధారణమైంది, మనం వింటున్నాము.
0: మెయిన్ గా సెడెంటరీ లైఫ్ స్టైలే. సో ప్రతి 1/2 గంటకు ఒకసారి లేచి ఒక రౌండ్ వేసి రావడం, లేదా కూర్చున్న దగ్గరే నేను ఇందాక చెప్పినట్టు కాళ్ళు చేతులు కదుపుతూ ఉండడం. ఆ తర్వాత చైర్ యోగా అని కూడా వచ్చింది ఇప్పుడు, చైర్ మీద కూర్చుని కూడా కొన్ని చేయొచ్చు మనం, అలాంటివి వేసుకోవడం. ఇవన్నీ కూడా మనము జీవితంలో భాగంగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ జీవన శైలి నుంచి మనం దూరంగా వెళ్ళలేము, దీంట్లోనే ఉంటూ మనకు కావలసినవి మనం చేసుకోవాలి, మనకు అవసరమైనవి ఏవైనా పద్ధతులని మనము అలవర్చుకోవాలి, వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి ఇలాంటి

0: వ్యాయామాలు కూడా, చైర్లో కూర్చుని చేసే వ్యాయామాల్ని కూడా చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్.
1: సునీత జోషి గారు, మనం ఆరంభంలో చాలా ఉత్సాహంగా ఉంటాం, కొన్నాళ్ళు చేస్తాము, వద్దులే నార్మల్ స్టైల్ కూడా బాగా, నార్మల్ లైఫ్ స్టైల్ కూడా అలా వెళ్తుంది కదా అని మానేస్తాం, దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
0: అంటే ఏదైనా కూడా ప్రాక్టీస్ ఉంటేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. చేసి మానేస్తే, మానేసాక ఇంకా చేసినంత వరకే ఉంటుంది ఏదైనా. ఇది మనకి రోజు మనం నడిస్తేనే రక్త ప్రసరణ అనేది ఉంటుంది, లేదా ఆ భాగం పనిచేస్తుంది కూడా. కొన్ని రోజులు మనం ఒక అవయవాన్ని వాడలేదనుకోండి, ఈ చెయ్యిని ఇలాగే పెట్టామనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మసిల్ స్ట్రెంగ్త్ పోతుంది అన్నమాట, పవర్ ఉండదు, దాన్ని లేపలేం కూడా మనం. సో అలాగా ఈ శరీరంలో ఉండే అవయవాల్ని ఎంతగా మనము వాటికి పని కల్పిస్తామో అంత ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి పని చేయటానికి ఇచ్చినవి మాత్రమే, వీటిని ఖాళీ పెట్టడానికి భగవంతుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా, కాళ్ళకి నడక అనేది వాటి యొక్క పని, చేతులకి ఏదైనా చేస్తూ ఉండడం అనేది వాటి యొక్క పని. సో ఆ పనిని వాటికి చేపిస్తూ ఉండాలి, లేకపోతే ఒక యంత్రాన్ని మనకు మూలన పెడితే ఎలాగా అయితే మనకి తుప్పు పడిపోతుందో అలాగే శరీరం కూడా తుప్పు పట్టిపోతుంది. ఆ పని చెయ్యదన్నమాట, పని చేయకపోయేసరికి దాంట్లో అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి రోగాలు రావద్దు అని అంటే, అలాగే మీరు కొన్ని రోజులు చేసి మానేస్తే లాభం ఉండదు, ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులే దాని యొక్క లాభం. ఆసనాలు లేదా మన శారీరక శ్రమ అనేది ఏదో ఒక విధంగా రోజూ చేయాలన్నమాట.
1: ప్రొఫెసర్ సునీత జోషి గారు, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ చూసుకున్నా, మనకి ఒక గృహిణిని చూసుకున్నా, వారికి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు, ఒక పక్క ఫిజికల్గా వర్క్ చేస్తూనే వాళ్ళు మనసులో నెక్స్ట్ డేకి ఏంటి, ఆ నెక్స్ట్ డేకి ఏంటి, పిల్లలకి టిఫిన్ ఏంటి, ఈ లంచ్ బాక్స్ ఏంటి, లేదు తర్వాత నెక్స్ట్ నుంచి చేయాల్సిన వర్క్ ఏంటి, ఇట్లా అనేది మెంటల్గా ఫిజికల్గా ఎట్ ఏ టైం వాళ్ళు స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ బస్టర్ ఏంటండి యోగా ద్వారా?
0: ధ్యానం ముఖ్యంగా. ఏంటంటే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే, మన అమ్మమ్మలు చూడండి, వాళ్ళు కూడా ఎన్నో పనులు చేశారు, వాళ్ళు శారీరక శ్రమ చేసేవాళ్ళు. మనం మనకంటే ఎక్కువగా కూడా వాళ్ళు, లైక్ ఇంట్లో ఇంట్లో లేవు, మనకు ఒక గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, ఇవన్నీ లేవు, అవన్నీ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు, ఆ జీవితాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు,
1: ఇష్టంగా చేసేవాళ్ళు.
0: యాక్సెప్టెన్స్ అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కూడా నేనెందుకు చెయ్యాలి అనే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో, నేనే ఎందుకు చెయ్యాలి అన్న ప్రతిదీ కూడా మీకు స్ట్రెస్సే. ఎందుకంటే ఇంట్లో అందరినీ కలుపుకుని వెళ్ళడం అనేది ఒక గృహిణి యొక్క బాధ్యత. సో ఆ గృహిణి ప్రతి వాళ్లతో కూడా ప్రేమగా ఉంటూ కూడా పనిచేయించుకోవచ్చు, పోట్లాడి కూడా పని చేయించవచ్చు. సో నువ్వు ఈ ప్రేమగా మాట్లాడాలి అంటే మొదట బ్యాలెన్స్ అనేది ఉండాలి మనకి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం ఇది మనం. సో ఇంట్లో, ఇంట బయట రెండిట్లో కూడా మనము ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తామో దానికి ధ్యానము చాలా చాలా దోహదపడుతుంది. సో రోజు ఒక 10 నిమిషాలు నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఏది నేను చేసే పని కరెక్ట్, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, దీన్ని ఎలా మలుచుకోవచ్చు, లేదా నీకు ఇష్టమైన భగవంతుని ప్రార్థించు. ఎందుకంటే అదొక్కటే ప్లేస్ నిన్ను, నీవు ఏం చెప్తే అది వినేది. కాబట్టి నువ్వు చెప్పు, నీకు కావలసిందంతా అక్కడ చెప్పు. సో నీ మనసే నీకు ఒక క్లూ లేదా ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. సో తద్వారా ఒక బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవుతుంది. సో అలాగే జీవితంలో యాక్సెప్టెన్స్, ఆ తర్వాత సంసిద్ధత, ఏదొచ్చినా కూడా మనం చేయగలము, నేను చేస్తాను అనే పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ ఉండటం ద్వారా మీరు ఇంట్లో కూడా బయట రెండిట్లో కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మొదట మనం ఆనందంగా ఉంటేనే మన చుట్టూ ఉండే వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతాము. ఇది స్త్రీకే సాధ్యమవుతుంది, పురుషుడికి ఇంత ధైర్యం ఉండదు. నిజంగా స్త్రీ శక్తి స్వరూపిణి, అందుకే మల్టీ టాస్కింగ్ చేయగలదు స్త్రీ. సో మనము చేయడం ద్వారా మనం మన బిడ్డల్ని కూడా అలా తయారు చేయగలం. ఒక తల్లి ఒక స్ఫూర్తి ప్రదాత, తండ్రి ఇంకా అంత స్ఫూర్తినివ్వలేడు తల్లి ఇచ్చినంతగా. అలాగే ఒక్కోసారి కుపుత్రుడు ఉంటాడు కానీ కుమాత ఉండదు అని చెప్తోంది వేదం. ఒక తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డల సంరక్షణని తన కష్టమైనా సరే చేస్తుంది. కాబట్టి దానికోసం తనను తాను సంసిద్ధంగా తయారు చేయటానికై తను సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఈవెన్ పోస్ట్ మెనపాజల్ పీరియడ్, ఇప్పుడు మనకి ఈ లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. ఇంతకుముందు 60 ఏళ్ళు అనేవారికి ఏం చేతగాదు అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, 80 ఏళ్లకు కూడా ఆరోగ్యంగా

0: ఉంటున్నారు. సో ఆ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరము కూడా మనము అందిపుచ్చుకోవాలంటే మనని మనము ఈ యోగాసనాల ద్వారా, ఆ తర్వాత మంచి ఆహారం ద్వారా, మంచి పాజిటివ్ మైండ్ ద్వారా, ఈ ధ్యానము, ధారణ ఇవన్నీ పాటించడం ద్వారా, స్వాధ్యాయము, మంచి పుస్తకాలని చదవడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా మనని మనము ఆరోగ్యవంతంగా తయారు చేసుకుని ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైన దేశాన్ని, ప్రపంచంలో మన భారతదేశాన్ని 1గా చేయడంలో మన పాత్ర, స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
1: మహిళల ఆరోగ్యం కోసం యోగా అనే అంశాన్ని గురించి చాలా చక్కగా వివరించారు సునీత జోషి గారు. నమస్కారం అండి.
0: నమస్తే అమ్మా.

యోగా ఫర్ వర్కింగ్ ఉమెన్ గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం విన్నారు. ఈనాటి ఆరోగ్య జీవనం శీర్షికన పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 7:31 దాటి 15 సెకండ్లు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 7:38 దాటి 42 సెకండ్లు.
5: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

పాటతో ప్రయాణంలో మీరు వింటున్న ఈ పాట ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఆత్రేయ సాహిత్యానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం.

0: మెరిట్ స్కాలర్షిప్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏతో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
7: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
8: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
7: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
8: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2

పాటతో ప్రయాణంలో వింటున్నారు. ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సీతారామ శాస్త్రి రచనకు రమణ గోగుల సంగీతం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వి రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: లేదన్నమాట తట్టుకోమంటే

ప్రియురాలు పేర్చింది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. ఏఎం రత్నం శివగణి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్యారిస్లో ఫ్రెంచ్ పరిశ్రమల అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై తయారీ, కృత్రిమ మీద, పర్యావరణ పరిరక్షణ, సముద్ర మౌలిక సదుపాలపై చర్చించారు. భారతదేశంలో పెరుగుతున్న అవకాశాలను ప్రశంసించిన ఆయా సంస్థల అధినేతలు దేశంతో మరింత లోతైన భాగస్వామ్యానికి పెట్టుబడులకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రంగూడ ఎకోపార్కులో మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జూన్30వ తేదీన ఖమ్మం జిల్లా మదీరాలో నిర్వహించే భారీ రైతు సమ్మేళనం ద్వారా అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతు బీమా పథకం నిలిపివేతపై వస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ప్రభుత్వం వార్షిక ప్రీమియం చెల్లించిందని, ఏ పథకాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, పథకాలు నిలిపివేసిన చరిత్ర గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాయదుర్గంలోని టీజీఐఐసీ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాల స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ టీజీఐఎస్సీ గౌరవ్ వెంచర్స్ కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను జూన్ 24వ తేదీ నుంచి జులై 29వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు భూ విక్రయాలకు బ్రేక్ పడనుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్, అనుబంధ ఆన్లైన్ సేవలు, షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిజిటల్ రంగాల్లో పిల్లల రక్షణను బలోపేతం చేసేందుకు యుఏఈ ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను ఆమోదించింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలోని యుఏఈ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సోషల్ మీడియా అనేది చాలా పెద్ద హ్యూజ్ ప్లాట్ఫామ్. రోజుకి ఎన్నో వీడియోలు ఇందులో వస్తూ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీ వరకు సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో కొన్ని న్యూస్ చూసినప్పుడు మనం చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతుంటాం. కొన్ని నవ్వు తెప్పిస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి కూడా. చాలా వరకు తెలియని విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వింతలు విశేషాల సమాహారం అనొచ్చు. నచ్చిన న్యూస్కి కాంప్లిమెంట్స్ ఇస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటి కొన్ని వార్తల్ని మీకు వినిపించే ప్రోగ్రామే మస్తీ మజా. సో ఇవాల్టి మస్తీ మజాలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ నేను చెప్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: అన్నయ్య చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్, రాధిక పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యం, మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మస్తీ మజా వింటున్నారు. కొంచెం మస్తీ బోలిడంత మజా. 8:11 దాటి 6 సెకండ్లు స్టూడియోస్ లో. అది చెన్నై. అక్కడ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ ఉంది. తనకి 25 ఏళ్లు, హౌస్ వైఫ్. తన తలకు ఫోన్ని ఒక బ్యాండ్ తో బిగించి తను రోజు చేసే పనుల్ని, అంటే కూరగాయలు కట్ చేయడం, కాఫీ చేయడం, బట్టలు మడత పెట్టడం, మ్యాంగోస్ కట్ చేయడం, వాటర్ బాటిల్స్ నింపడం, వంట చేయడం, అద్దాలు తుడవడం, ఇలా అన్ని తను ఇంట్లో చేసేటటువంటి రోజువారి పనుల్ని వీడియో తీస్తూ గంటకి 250 రూపాయలు సంపాదిస్తుంది. ఏంటి, వాటర్ బాటిల్స్ మూత బిగించే వీడియోకి డబ్బులు ఇస్తారా? ఇలాంటి వెరీ ఆర్డినరీ సింపుల్ థింగ్స్ని ఎందుకు వీడియో తీస్తుంది తను? సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కోసమా? అయినా ఇంత చిన్న పనుల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ ఎందుకు చేస్తుంది? మరి ఈ ఫుటేజ్ని గంటకు కొంత అమౌంట్ ఇచ్చేటటువంటి ఏ కంపెనీకి పంపిస్తుంది? ఎక్కడి నుండి అందుకుంటుంది ఆ మహిళ? తెలుసుకుందామా? ఈ పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు చిరంతన్ భట్ సంగీతం అందించారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
3: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం, ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: yes, మస్తి మజా వింటున్నారు. చెన్నైలో ఉండేటటువంటి ఒక సాధారణ మధ్యతరగతి హౌస్ వైఫ్ తను రోజు చేసుకునేటటువంటి పనుల్ని, అంటే చిన్న చిన్న పనులు, బట్టలు మడత పెట్టడం, మ్యాంగోస్ కట్ చేయడం, వాటర్ బాటిల్స్ నింపి ఆ మూత పెట్టడం, అద్దాలు తుడవడం, ఇలాంటివన్నీ వీడియో తీస్తూ గంటకి కొన్ని డబ్బుల్ని సంపాదిస్తుంది. మరి ఎవరికి ఈ మహిళ తన వీడియోని పంపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఈ వీడియోలను తీసుకొని రోబోట్లకు నేర్పిస్తూ ఉంటారు. ఎస్, మీరు విన్నది నిజమే, రోబోట్ కి నేర్పిస్తారు. చెస్ గేమ్లో రోబోట్ మనుషుల్ని ఓడించగలదు, కానీ షర్ట్ మడతబెట్టడంలో మాత్రం రోబో ఓడిపోతుంది. ఒక మ్యాంగోని రసం కారకుండా పట్టుకోలేదు రోబో. ఒక బాటిల్ మూత పెట్టడం రోబోకి రాదు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అన్నిటి కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంపాసిబుల్ టు టీచ్ మెషిన్. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు గంటల కొద్దీ కావలసిన వీడియోలను నిజమైన మనుషుల చేత నిజంగా ఆ పనులు ఎలా చేస్తారో ఎగ్జాక్ట్గా అలాగే రికార్డ్ చేయడం ఆ రోబోలకు నేర్పించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి పనులు చేయడం తనకు మాత్రమే సొంతం కాదు, షీ ఈజ్ నాట్ అలోన్. చైనాలో, జపాన్లో కూడా ఇలాంటి డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ రికార్డ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలకు అమ్ముతున్నారు. జీవనోపాధిగా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. రోబోట్ మేకర్స్కి అమ్మడం తిరిగి వారు కూడా కొన్ని మిలియన్ల డాలర్లను వారికి పే చేస్తూ ఉన్నారు. ఇక మన ఇండియాలో అయితే వీడియో రికార్డింగ్ అనేది చాలా తక్కువ డబ్బుతో కూర్చుకున్నటువంటి పని కాబట్టి ఎక్కువ డబ్బు రావడంతో ఇండియాలో చాలామంది ఈ వీడియోలకు సెంటర్గా మారిపోయారు. మనం ఎప్పుడూ అనుకుంటాం రోబోట్స్ చాలా కష్టమైన పనుల్ని చేస్తాయి అని, కానీ వారికి ఎవరు ఈ పనుల్ని నేర్పిస్తున్నారో మనకు తెలియదు. సో మామూలు మనుషులం, మనమే మన డైలీ హౌస్ హోల్డ్ థింగ్స్ ఎలా చేయాలో నేర్పిస్తున్నామని మనకే తెలియదు. కానీ ఎంత ఏఐ సహకారంతో రోబోట్ ఏ పని చేసినా మనిషి చేసేంత నేర్పరిగా మాత్రం చేయలేదు కదండి. ఎందుకంటే ఒక పనిని ఒక స్టైల్లో అది నేర్చుకుంటుందేమో, కానీ మనం 100 రకాలుగా చేస్తాం. ఎంతైనా మానవ మేధస్సు ముందు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ సరిసమానం కాదు. అంతే కదా, ఇప్పుడు ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని కబుర్లున్నాయి మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

మస్తి మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. సముద్రం, బీచ్, చల్లని గాలి, ఇసుక కోటలు, ఇసుక తెన్నెలపై పడుకోవడం, ఆడుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుండి పెద్దల దాకా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అంతెందుకు, మీ ఇంట్లో పిల్లల్ని అడగండి బీచ్కి వెళ్దామా అంటే ఎగిరి గంతేస్తారు. ఇక బీచ్లో వదిలేస్తే ఆటల్లో మునిగిపోతారు. కానీ ఒక అమ్మాయి ఉందండి, పేరు తారాగాయి ఆరాధన. 11 ఏళ్ల వయసు, ఆడుకునే వయసు, కానీ సముద్రాన్ని క్లీన్ చేసే పనిలో పడింది. సముద్రం ఒడ్డున ఆడుకోమ్మా అంటే, లేదు, సముద్రాన్ని నేను క్లీన్ చేస్తాను, రక్షిస్తాను అని అదే రంగాన్ని ఎంచుకుంది ఆరాధన. తన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ విశేషాలంటూ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: Oh, what the hell?
1: Yes, ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి మణి శర్మ సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా మస్తీ మజా. సముద్రం బీచ్ ఇసుక తిన్నెల్లో ఆడుకోవాల్సిన అమ్మాయి సముద్రాన్ని క్లీన్ చేసే పనిని తన జీవనాధారంగా మార్చుకుంది. తనే చెన్నైకి చెందిన తారాగాయి ఆరాధన. బుడిబుడి నడకలు సముద్రం ఒడ్డునే నేర్చింది. 2 సంవత్సరాల వయసులోనే ఈత నేర్చుకుంది. 5 సంవత్సరాలప్పుడే సముద్రంలో డైవింగ్ సీ వాకింగ్ నేర్చుకుంది. అంతా బాగుంది, కానీ ఈ టైంలోనే తను ఒక బాధాకరమైనటువంటి వాస్తవాన్ని ఫీల్ అయింది. అదే సముద్రంలో పొల్యూషన్. ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, ర్యాపర్స్, ఫిషింగ్ నెట్లు ఇవన్నీ కూడా సముద్రంలో చూసి తను బాధపడింది. సముద్రం మురికిగా మారుతుండడం తను తట్టుకోలేకపోయింది. కానీ మనం మన పరిసరాల్ని, ఇళ్లను ఎంత క్లీన్గా నీట్గా ఉంచుకుంటాం, మరి సముద్రాన్ని ఎందుకు ఇలా కేర్లెస్గా చూస్తున్నారు అని భావించింది. కేవలం ఆనందం కోసం వస్తారు, కానీ వ్యర్థాలన్నీ వదిలేసి వెళ్తారు అని బాధపడింది. వీటి వల్ల సముద్ర జీవులు ఎంత అన్సేఫ్గా ఫీల్ అవుతున్నాయి అని ఇలా అందరం చేస్తూ ఉంటే మరి దీన్ని క్లీన్ చేసేదెవరు అని ప్రశ్నించుకొని 11 సంవత్సరాల ఆరాధన తీసుకున్న నిర్ణయం నిజంగా మెచ్చుకోదగింది. బీచ్ క్లీనప్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది. దాదాపు 3000 కేజీల ప్లాస్టిక్ని తొలగించింది. ఈ విషయం అవగాహన పెంచడం కోసం తను పాక్ స్ట్రెయిట్ నుండి ఈదుకుంటూ వెళ్ళి మెరైన్ పొల్యూషన్ గురించి, సముద్రంపై తనకున్న ప్రేమను చాటి చెప్పింది. అంతేకాదు 2025లో 20 ఫీట్ లోపల తను భరతనాట్యం డాన్స్ పర్ఫామ్ చేసి అవేర్నెస్ని కల్పించింది. ఈరోజు ఆరాధన ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలుస్తుంది. ఈ చిన్న అమ్మాయి మనకు నేర్పిస్తుంది, మన శరీరాన్ని, మన పరిసరాల్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో అలాగే ప్రకృతిలో భాగం సముద్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్తోంది. తనకు సముద్రంపై ఉన్న ప్రేమతో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంది చిన్నారి ఆరాధన. ఇదండి ఇవాల్టి మస్తీ మజా. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్

0: ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జీ శ్రవంతి. ఇవాల్టి ఏకచిత్ర గానం శీర్షికలో ఏ చిత్రంలోని పాటలు వినబోతున్నావు అంటే, ఈ సినిమా గ్లిమ్స్ నుండి టీజర్ వరకు, ట్రైలర్ నుండి సినిమా రిలీజ్ వరకు సినిమా ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ రేపిన చిత్రంలోని పాటలు వినబోతున్నాం. సినిమా మొత్తం కూడా ఫస్ట్ సీన్ డైలాగ్ మొదలు లాస్ట్ సీన్ లాస్ట్ డైలాగ్ వరకు ఎవ్రీ డైలాగ్లో ఎమోషన్, ఎవ్రీ సీన్ పట్ల కాన్ఫిడెంట్తో ఉన్నటువంటి డైరెక్టర్ తన అనుభవాలను జోడించి అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చినటువంటి న్యాచురల్ స్టార్ నాని అండ్ నివేత థామస్ అండ్ ఆది పినిశెట్టి నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ నిన్ను కోరి చిత్రంలోని పాటలు విందాం. మరి ఈ సినిమాకి ఇంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారు. ఈ సినిమాకి గోపీ సుందరే మ్యూజిక్ ఇవ్వాలి అని చాలా పేషెంట్గా వెయిట్ చేశారట శివ నిర్వాణ గారు. అండ్ తన చాయిస్ రియలీ బెస్ట్ చాయిస్ అయింది. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్ గారు. ఈ సినిమాతో నానేస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిపోయారు. అంటే భలే భలే మగాడిపోయి మజ్ను ఆ తర్వాత నిన్ను కోరితో మూడవసారి కూడా నానికి మ్యూజికల్ హిట్ ఇచ్చారు గోపీ సుందర్. మరి ఆ చిత్రంలోని మొదటి పాట మీకోసం.

0: బ్యాకప్.
1: గోపి సుందర్ గారి మ్యూజిక్ కంపోజిషన్స్ లో ఒక తెలియని గమ్మత్తు ఉంటుంది. చెప్పాలంటే ఆ ట్యూన్ అలా మెల్లిగా నరాల్లోకి ఎక్కేస్తుంది. ఇది ఇప్పుడు కాదండి, బెంగళూరు డేస్ మూవీ నుండి కూడా టిల్ డేట్ వరకు ప్రతి ట్యూన్ ఒక మాంటేజ్ మ్యూజిక్లా మారిపోతుంది. హై ఎమోషనల్ కంటెంట్తో సాగే నిన్ను కోరి నాని సెవెంత్ ఫిల్మ్, మోస్ట్ సెన్సిబుల్ అండ్ లవబుల్ మూవీ నిన్ను కోరి చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ట్రెండింగ్లో ఉన్న ఏ సబ్జెక్ట్ అయితే ప్రేక్షకులు ఇష్టపడతారో అలాంటి సబ్జెక్టే నాని ఎంచుకుంటాడు. ఈ మూవీలో కూడా నవ్వించాడు, ఏడిపించేస్తాడు కూడా తన ఎమోషన్స్తో. ఎట్ హర్ బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ నివేత కూడా ఒక సాధారణ వైజాగ్ అమ్మాయిలా చాలా న్యాచురల్గా నటించింది. ఇక సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అవి ప్రేక్షకునికి కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ గోపి సుందర్ గారు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే బాగా అందించారు. నిన్ను కొరి చిత్రం నుంచి మరో పాట ఇప్పుడు.

అంటే 70 కొట్టుకోవాల్సినటువంటి గుండె 100 కొట్టుకుంటుంది మరి ప్రేమలో పడ్డప్పుడు. కార్తీక్ చిన్మయి అద్భుతంగా పాడినటువంటి పాట విన్నారు నిన్ను కోరి చిత్రంలో నుండి. ఈ పాటను ప్రేమలో పడినటువంటి ప్రతి ఒక్క కపుల్ కూడా డెఫినెట్గా వాళ్ళ ప్లేలిస్ట్లో 1 ప్లేస్లో పెట్టుకుంటారు. ఈ చిత్రం గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. దమ్ బిర్యానీ ఎవరైనా షేర్ చేసుకుంటారు, దరిద్రాన్ని షేర్ చేసుకునేవాడే ఫ్రెండ్ అంటే అనే డైలాగ్ నుండి ప్రేమకు పెళ్ళి అవసరం లేదు కానీ పెళ్ళికి ప్రేమ అవసరం అనే డైలాగ్ వరకు అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఈ చిత్రంలో. మరిన్ని పాటలు విందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

స్టూడియోస్లో సమయం 8:44 దాటి 44 సెకండ్లు అవుతోంది. ఏక చిత్రగానం వింటున్నారు. నిన్ను కోరి చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. డైరెక్టర్ కన్నకళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినప్పుడు, అది ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నప్పుడు, హీరో హీరోయిన్లకి వారి సినిమా చాలా బాగా హిట్ అయినప్పుడు, వీరందరి కష్టానికి తగిన ఫలితం ఆడియన్స్ నిర్ణయించినప్పుడు, అది హిట్ ఆఫ్ తెచ్చుకున్నప్పుడు వారి ఆనందానికి హద్దులే ఉండవు. అలాంటి చిత్రమే నిన్ను కోరి. ప్రేమను చాలా రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ప్రేమ అనేది ఒక్కరితోనే ఆగిపోదు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అనే అర్థంతో తీసినటువంటి సినిమా ఇది. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్లో నాచురల్ స్టార్ నాని అని నిరూపించుకున్నారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్, ఇక ప్రేమ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనల్ని కట్టిపడేస్తుంది ఈ సినిమాలో. ప్రేమ అనే ఎమోషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. కథలోంచి వచ్చేటటువంటి మ్యూజిక్ మనకు ఇంకా ఇంకా ఇంకా బాగా నచ్చేస్తుంది. ప్రేమలో మునిగి తేలాలన్నా, ప్రేమను పొందాలన్నా, ఇవ్వాలన్నా, నిలబెట్టుకోవాలన్నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అలాంటి వారి కోసమే అన్నట్టుగా ఉంటుంది ఈ నిన్ను కోరి చిత్రం. ఇప్పుడు నిన్ను కోరి చిత్రంలో

వినబోయే పాట సినిమా రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ అనే కంటే కూడా ప్రతి మ్యూజిక్ లవర్ నోట్లో నానిపోయింది, సెల్ ఫోన్లో రింగ్ టోన్ అయిపోయింది, ఇంకా ప్లేలిస్ట్లో టాప్ వన్ ప్లేస్లో ఉండిపోయింది. ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ అవ్వగానే అందరూ కూడా ఈ పాటకి ఫిదా అయిపోయారు. ప్రతి ప్రేమికుడికి లవ్ యాంథమ్గా మారిపోయింది ఈ పాట. అదే అడిగా అడిగా పాట. ఇద్దరు ప్రేమికులు దూరంగా ఉన్నప్పుడు ఇరువురి మనసులు సైలెంట్గా గుసగుసలాడుకున్నట్లు ఉంటుంది ఈ పాట. సింగిల్ గిటార్ స్ట్రింగ్తో కంపోజ్ చేశారు గోపీసుందర్. ఆ పాట ఇప్పుడు విందాం. ఈ పాటను అంతే అందంగా పాటలో ఇన్వాల్వ్ అయ్యి పాడారు సిద్ శ్రీరామ్.

డైరెక్టర్ శివ నిర్వాణ గారి డెబ్యూ మూవీ నిన్ను కోరే చిత్రంలోని పాటలు వింటున్నాం ఇవాళ ఏకచిత్ర గానంలో. 2017 జూలై 7న రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమా. నిన్ను కోరే చిత్రం స్పెషాలిటీ ఏమిటి, వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇతర చిత్రాల కంటే కూడా అంటే, ప్రతి కథ ఒక చోట ఆగిపోతుంది కానీ ఈ చిత్రంలోని కథ ఆగిపోయిన దగ్గర నుండే మొదలవుతుంది అంటారు డైరెక్టర్. ఇక సినిమాలో నాని ఉమామహేశ్వర్ క్యారెక్టర్లో, పల్లవిగా నివేత థామస్, వీరిద్దరి నటనతో సినిమాకి ఊపిరి పోశారు ఈ సూపర్ హిట్ మూవీ. 2026 మే 8న రీ రిలీజ్ కూడా అయ్యింది. అయితే

సినిమాలో ది బెస్ట్ పాయింట్ ఏమిటి అంటే ది బెస్ట్ క్లైమాక్స్ సీన్ అని చెప్తాను. ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయి బాగుండాలి అని అబ్బాయి కోరుకోవడం, తనను ప్రేమించిన అబ్బాయి బాగుండాలని అమ్మాయి కోరుకోవడం. ప్రేమ లేకపోతే లైఫ్ ఎండ్ అనుకుంటారు, కానీ మన లైఫ్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. లైఫ్ కోసం ఎక్కడెక్కడో వెతుక్కోనక్కర్లేదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్ అని చెప్తోంది ఈ చిత్రం. లైఫ్ మనకి ఎన్నో ఛాన్సెస్ ఇస్తుంది, మన లైఫ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి. సో ప్రేమించండి, ప్రేమించబడండి, బట్ ప్రేమ దగ్గరే ఆగిపోకండి. ఎందుకంటే ప్రేమ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రేమ మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే చెప్తుంది నిన్ను కోరి సినిమా. ఆన్ దాట్ నోట్, నిన్ను కోరి నుండి మరో వండర్ఫుల్ కంపోజిషన్ బై గోపి సుందర్.

0: ఏక చిత్రగానం శీర్షికన నిన్ను కోరే చిత్రంలోని పాటలు విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అనురించి సంపూర్ణ వినోదం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఓరి దేవుడా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. రామజోగేయ శాస్త్రి రచనకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
6: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్.

0: number plate. For admissions, visit www.ipeindia.org.
1: ఆవిడ మావిడే చిత్రం నుండి హరిచరణ్ హరిహరన్ చిత్ర పాడిన పాట వింటున్నారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం శ్రీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 9:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఆ తర్వాత 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు, 10:00 మధురిమ ప్రసారం అవుతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టంతో నర్తనచాల చిత్రం రూపుదిద్దుకోగా వనవాస వృత్తాంతంతో నిర్మించిన చిత్రం 1965లో విడుదలైన పాండవ వనవాసం. ఈ రెండు చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు దర్శకులు. పాండబేర్ బనవాస్ పేరుతో బెంగాలీలోకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అనుకోకుండా దొరికిన ఏకాంత విడిదిని మనసులు ముడిపించే స్థాయిలో పల్లవించి అందులోంచి ప్రణయ మానస భావవీచికలు చల్లగా తాకేలా పాట సాగుతుంది. ద్రౌపది ఉమామహేశ్వరులను గుర్తుచేస్తూ క్షేత్రమహిమలను ప్రస్తావిస్తూ ఉంటే భీముడు రతీమన్మధుల ప్రస్తావన తెస్తూ అక్కడికి వచ్చిన పనిలోని అంతరార్థాన్ని శృంగారభావాల్ని గుర్తుచేసేలా పాట సాగుతుంది. యోగులు మహాభోగులు మనసుపడే మనోగ్నిసీమ అని ఒకరి భావన, సురవరులు సరాగాల చిలులు కలసే సులసే అనురాగసీమ అని మరొకరి భావన. భిన్నమైన భావాలతో రసప్లావితం కాబడిన మనసుతో ఊహాలోకంలో విహరిస్తూ ప్రకృతిని వర్ణిస్తూ సాగిపోయే ఈ మృదుమధురమైన గీతాన్ని ద్విజావంతి రాగంలో స్వరకల్పన చేసి పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. ఈ పాట రచన సముద్రాల.

విధి వంచన కారణంగా గత్యంతరం లేక నిర్బంధించిన ఓ అవలను తప్పించి ఆశ్రయమిస్తాడు ఒక పోలీస్ ఆఫీసర్. కానీ ఆ వృత్తికి పెద్దగా వ్యవహరిస్తున్న ఒక నయవంచకి మారువేషంలో ఆ గృహంలో ఆటపాటలతో కనువిందు చేయడానికి వచ్చి ఆ అవలను తిరిగి తన గృహానికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తుంది. ఇదంతా తెలుసుకున్న ఒక నవాబు ఆ వగలాడికి పాట రూపంలో ప్రతివాదిగా సమాధానమిస్తూ తన ఆటలింక చెల్లవని హెచ్చరిస్తాడు. కైకాల సత్య

నారాయణ జయమాలిని పోటీపడి అభినయించిన ఈ గీతం నా పేరే భగవాన్ చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

ఎచ్చటి నుండి వీచిందో ఏమోగాని ఈ చల్లని గాలి మాత్రం అటు తీగలపై ఊగుతుంది, పువ్వులపై తూగుతుంది, జాబిలితో ఆడుతుంది, వెన్నెలతో పాడుతుంది, హృదయ వీణనే మీటుతుంది. ఇన్ని రకాలుగా గిలిగింతలు పెట్టడం వల్ల అటు ప్రకృతి ఇటు మనసు ఈ రెండింటికి ఓ తీయని పారవశ్యం కలుగుతుందన్నది ఈ పాటభావం. గాలికి ఉండే వ్యాపించే గుణాన్ని దృష్టిలో ఉంచుకుని పింగళివారు సాహిత్యాన్ని తేలిక పదాలతో ఎలా అందించారో దానికి సరిసమానంగా మోహనరాగంలో స్వరపరిచారు సాలూరివారు. ఘంటసాల లీల సమ్మోహనంగా ఆలపించిన ఈ గీతానికి తెరపై ఎన్టీ రామారావు సావిత్రి అభినయించారు.

ఋతువుల రాణి వసంతం. విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువుద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరు సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

కలయో నిజమో వైష్ణవమాయో అని ఏమీ తేల్చుకోలేనివో అయోమయ స్థితి అభిమన్యుడిది. నిలువెల్లా ప్రేమలో తడిసిపోయిన ముగ్ధ శశిరేఖ. సంగీత సాహిత్య గానమాధుర్యాల సంగమానికి నిదర్శనం ఈ గీతం. నీవేనా నన్ను తలిచినది, హృదయాన్ని కలవరపరిచినదని యువప్రేమికులు పాడుకునే ఈ పాట భీంపలాస్ రాగంలో స్వరపరిచారు సాలూరి రాజేశ్వరరావు. కన్నుల వెన్నెల కాయించడం వంటి భావ కవితాపద చిత్రాలను ఎంతో రమణీయంగా ప్రయోగించారు పింగళివారు. ప్రారంభంలోని వీణానాదం హృదయాలను అలరిస్తుంది. కోరుకున్నవారిని చూపించే ప్రియదర్శిని పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడిన తర్వాత శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొక్కసారి తెరిచి చూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్లబోతూ మళ్లీ వెనుదిరిగి చూడడం వంటి చిత్రీకరణ ఆ పాట ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఘంటసాల పీలీల సుమధురంగా ఆలపించిన ఈ పాట 1957 విడుదలైన మాయబజార్ చిత్రంలోనిది.

0: రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వమున్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటి కలలు కంటున్నాడు. ఒకానొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కేవి మహాదేవన్.
1: పిచ్చివాడా.

సువాసనకు అందానికి స్వచ్ఛమైన తెల్లని కాంతులీనే మల్లెపూలు నిర్మలత్వానికి ప్రతీక. అలా తెల్లని చీర మల్లెపూలు పెట్టుకున్న ఓ అమ్మాయి కల్లాకపటం ఎరుగని మనసు కోసం ఆ మనసులోని మమత తనను తాను సింగారించుకున్నానని చెబుతోంది. ఆ మమత ఎవరికోసమని ఆ ప్రియుడు అడిగితే దాపరికమెరుగని మనిషి కోసమని తన భావాన్ని ప్రకటిస్తుంది. నేలమీద ఒక్కటై సాగుతూ నింగిలో తారల్లా నిలిచిపోదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ గీతం 1965లో విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ప్రియుడిపై తనకు కలిగిన ఇష్టం ప్రేమగా మారి అతనితో ఉన్నంతకాలం తనకి అంతులేని సౌఖ్యం కలుగుతుందని నిర్ధారించుకుంటుంది ప్రేయసి. ప్రేమలో పడనంతకాలం ఒక విధంగా, పడిన తర్వాత మరో విధంగా ఉంటుంది జీవితం. అందుకే సరికొత్త సరదాలు సరసాలు తనలో కలిగించిన అతన్ని తలుచుకుని మురుస్తుంది. ఇలా అమ్మాయి తనను ప్రేమిస్తోందని అర్థం చేసుకున్న ఆ ప్రియుడు తన రూపం, వ్యక్తిత్వం అన్నీ ఆమెకు నచ్చాయని తెలుసుకుని ఉప్పొంగిపోతాడు. చిగురించిన ఆ ప్రేమను అది అని, ఇది అని పదప్రయోగంతో నాయికా నాయకుల మధ్య ప్రణయభావాన్ని ఎంతో వైవిధ్యంగా వ్యక్తం చేసిన సాహిత్యాన్ని మనసు కవి ఆత్రేయ మాటల్లో చూస్తాం. ప్రేమించి చూడు చిత్రం కోసం పి సుశీల, పివి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు.

అవునా కాదా అనే మీమాంస జీవితంలో చాలా సందర్భాలలో ఎదురవుతూ ఉంటుంది. అవును అంటే ఉండే ఫలితం, కాదు అంటే వచ్చే ఫలితం ఊహించగలిగితేనే గాని నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటాం. సరిగ్గా ఇక్కడ ఉన్న యువతీ యువకులు వారి మధ్య ప్రేమభావం ఉన్నా పరస్పరం తెలుపుకోలేదు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం ఉందో అంతకు మించిన ఆత్మాభిమానం కూడా ఉంది. వారు భాషలోని వ్యంగ్యం, చమత్కారం, మాటల పదును తెలిసినవారు. మరి ఇటువంటి చక్కని మాటకారుల మధ్య నడిచిన ప్రేమ సంభాషణ ద్వారా ఒకరిని ఒకరు ఎలా తెలుసుకున్నారో సూటిగా చెప్పకుండానే ఎలా తమ గురించి చెప్పుకున్నారో ఈ పాటలో విందాం. రేచుక్క పగటి చుక్క చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన పాట, రచన సముద్రాల జూనియర్, సంగీతం టీవీ రాజు.

1984లో జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్, పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకతతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకొమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేనని పాడుకుంటోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

తొలి సన్నివేశంతోనే ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి భేదం చెబుతూ ప్రారంభమవుతుంది ఈ చిత్రం. సంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిని సమర్థించే యువకుడోవైపు, ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలిచిపోతుందనే జంట మరోవైపు. పెళ్లి చేసుకున్నవారిని ప్రేమించవచ్చు అనే భావనతో ఆ జంట ఇలా కలిసి హాయిగా దూరతీరాలకు ప్రయాణం చేసి విరిసిన మనసులతో తనువులు మరచి ఇరువురు ఒకటై ఆనందంతో ఇలా పాడుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత అభినయించిన ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం, రచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

కథా సన్నివేశానికనుగుణంగా సరైన పదాలతో పాటను రాయడానికి కవులకు ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. మరోవైపు అలా క్షణాల్లో అలవోకగా రాయడం కూడా పూర్తవుతుంది. అలా అప్పటికప్పుడు రాసిన పాటే ఇప్పుడు వినబోయే గీతం. ఒకరోజు సినీ దిగ్గజ రచయితలు ఆత్రేయ, దాశరథి, అలాగే కెవి మహాదేవన్, పొహలేంది, ఆదుర్తి సుబ్బారావు అందరూ ఒక హోటల్లో కూర్చుని మూగమనసులు చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన పాట ఎలా ఉండాలా అని మాట్లాడుకుంటున్న సమయంలో ఆదుర్తివారికి కావేరీ కరయిరిక్కి అనే తమిళ పాట గుర్తొచ్చి పాడితే దానికి దాశరథిగారు గోదారి గట్టుంది అన్నారట. కరై మేలే మరమిరిక్కి అని ఆదుర్తిగారంటే గట్టుమీద చెట్టుంది అని అన్నారట దాశరథిగారు. అద్భుతంగా ఉందని మెచ్చుకున్న ఆదుర్తివారికి తరువాతి తమిళ వరుసలు గుర్తుకు రాకపోవడంతో దాశరథిగారు స్వంతంగానే పల్లవీ చరణాలు పూర్తి చేశారట. పి సుశీలపాడగా జమున అభినయించిన ఈ గీతం అప్పట్లో యువత అందరి నోటా వినిపించేదట. ఇప్పుడు విన్నా ఎప్పుడు విన్నా ఈ పాట నిత్య నూతనంగా ఉంటుంది.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడే సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.